ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 20వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 11వ తేదీ, మంగళవారం. చిన్న విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది తొలి అడుగు మాత్రమే అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం. నిలయంలో సమయం 5:59 దాటి 30 సెకండ్లు. నేను మీ రేడియో నిస్తం శిల్ప. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: శ్రీ హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణరావు.
1: భాగవతంలో దశావతార ఘట్టాలలో శ్రీమన్నారాయణుడు వివిధ యుగాలలో వివిధ రూపాలలో అవతరించి ధర్మరక్షణ దుష్ట శిక్షణ చేస్తాడు. ధర్మనిష్ట అనేది ఎంత ప్రధాన అంశమో దీని బట్టి తెలుస్తోంది. సృష్టి పుట్టింది, సాగుతోంది, ఎవరి జీవనశైలి వారిది, జీవనావసరాలు వేరువేరు, మనుగడకు ఎన్నో ఎత్తుగడలు, మరెన్నో విధాల పాటుపడుతున్న మన వారు ఆశించింది మాత్రం సత్య మార్గము, ధర్మ మార్గము. హరి వామనావతారుడై ఒటునిగా బలిచక్రత కొలుగు వస్తాడు. బలిని సంహరించాలనేదే పరమార్థం. బ్రాహ్మణ వటుకును ఆహ్వానించి సన్మానించి ఏమి కావాలి అని అడిగితే ఏమి వద్దు, మూడడుగుల భూమి దానంగా అడిగాడు. శుక్రాచార్యుడు అసుర విరోధి అయిన హరి ఈ రూపంలో వచ్చాడని గ్రహిస్తాడు. బలికి సలహా ఇస్తాడు, దానం చేసి వద్దని చెప్పమని. పైగా కొన్ని విషయాలు మాట తప్పడం పాపం కాదంటాడు. అప్పుడు మృత్యువు తప్పదని తెలిసిన బలిచక్రవర్తి, రాక్షసరాజైన సత్యమూర్తి, తను అశాశ్వతము, శిరులు అస్థిరములు, ఇంక వారించడం మానమని పలికి బొంగుడ కంటే పాపం లేదంటాడు. అదే నిజమైతే తన చేతి మీదై హరిచెయ్యి కిందగుట కన్నా యోగం ఉంటుందా? ఎంతటి ధర్మనిష్టండి! పరిపాలన ఒక్కోసారి ప్రాణాంతకము అవుతుంది. నిలిచిన వారే చరిత్ర పురుషుడు, జారిన వారే చరిత్రహీనుడు. ధర్మనిష్ట చాలా ప్రయాసతో కూడిన వ్రతం. ప్రస్తుతానికి వచ్చే మహాత్మాగాంధీ పోరాట చరిత్ర అంతా కత్తి మీద సామె. ఆయన ధరించిన ఆయుధాలు సత్యం, అహింస. అహింస పరమో ధర్మ, తదా అహింస పరో ధమః, అహింస పరమం దానం, అహింస పరమం తపః. హింస అనేది కొట్టడం చంపడం కాదు, కనీసం మనసును కూడా బాధింప చేయకుండుట. పరులకు మేలు చేసే తలంపే అత్కృష్టమైనది. భారతంలో గురువులకు శిష్యులు పుత్రులు. పరమార్థము లోకపథమిది. దీని పరివింపక ఈ పలుకులు తరుణి, గురిపుత్రి నీకు తగునే పలుకన్ ఆదిపర్వంలో కచ్చిదేవయాని కథలో చెప్పబడింది. అలిగిన అలుగక, ఎగ్గులు పలికిన మరి విననయట్లు, ప్రతివచనంబుల్ పలుకక, బన్నమువడి ఎడన్ దళపకయున్నా తండ చూవే ధర్మజ్ఞుడిలన్. ఎవరైనా మన కోపం వచ్చినట్టు మాట్లాడినా, మన దూషించినా విని విన్నట్లు ఊచుకున్న వాడే ధర్మజ్ఞుడు. ధర్మము తెలిసిన వారు ఎంత సమయంతో ఉండాలో సరళంగా చెప్పాడు నన్నయ్య భట్టు. రామాయణ భారత భాగవతాల్లో ఎన్నో ఉపాఖ్యానాలు, ఉపదేశాలు ఆయా మహర్షుల చేతను, ధర్మవిజ్ఞులైన రాజులు ముఖతహను చెప్పబడ్డాయి. అన్నింట్లో సర్వజనీయమైన, సర్వకాలీనమైన ధర్మాలు బోధింపబడ్డాయి. యుగాలు మారాయి, వర్ణ వ్యవస్థ మారింది, కులాలు పెరిగాయి, మతాలు పెరిగాయి. ఎవరి మతానుసారం వారు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. అన్ని మతాల సారం ఒక్కటే, శాంతియుతంగా సహజీవనం కొనసాగించడం.

0: నిర్భయంగా బతుకుబాటలను ఎంచుకుని ఆనందమయమైన సమాజాన్ని ఏర్పరచుకోవడం, పొరుగువారిని ప్రేమించడం, వీలైనంత సహకారం అందించడం, ఇవన్నీ పుకుటి పురాణాలు, కల్పితాలు, కాలానుగుణంగా ఏర్పడిన వ్యవస్థ అనుకుని ముందుగా ప్రస్తావించినట్లు. కాని మూలాలు ఒక్కటే, మానవ మనస్తత్వ స్వభావం ఒక్కటే. కాకపోతే సామాజిక వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. రాచరికం, రాజ్యాలు, రాజులు, వారిని ఆశ్రయించి బతికేవారు ఈనాడు లేకపోవచ్చు. ధర్మాధర్మం ప్రయోగించేవారు, మనిషిలోని స్వార్థపరత్వం, అధికార దాహం, సామ్రాజ్య విస్తరణ కాంక్ష మొదలైన ప్రలోభాలకు దాసులై తాము ఇబ్బంది పడుతూ సామాన్య జన సమూహాన్ని కూడా ఇక్కట్టు పాలు చేశారు. ఇవే మనస్తత్వ మూలాలు మన ఆధునిక దేశ పరిపాలనలోనూ కనిపిస్తున్నాయి. దీనికి కారణం ధర్మం మూడు పాదాల మీద నడుస్తోంది, అదే అన్ని అర్థాల కారణం చెప్తారు. ముందు జరిగిపోయిన మూడు యుగాలలో కృత, త్రేత, ద్వాపర ధర్మం నాలుగు పాదాలపై నడిచే ఆ మూడు యుగాల్లో శ్రీహరి ఎనిమిది అవతారాలు ఎదిగెత్తినట్టు ధర్మాన్ని ధర్మనిష్ఠులను కాపాడి దుస్తులు దండించాల్సి వచ్చింది. ఒక్కోసారి ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా కనిపిస్తాయి. ఇది ఒక మానసిక స్థితి. ధర్మం ఎప్పుడూ ధర్మమే, అధర్మం ఎప్పుడూ అధర్మమే. మన విచక్షణతో ఆలోచిస్తే ఎక్కువ మందికి మేలు జరిగితే ధర్మం, హాని కలిగిస్తే అధర్మం. ఇదే ధర్మ సూక్ష్మత.
1: సుభాషితం విన్నారు. సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: రైతు సమాచారం వింటారు.

ఇటీవల కాలంలో ఎరువుల యాజమాన్యం, చీడపీడల నియంత్రణపై రైతుల అవగాహన పెరుగుతున్నప్పటికీ ఎలుకల నియంత్రణలో సఫలం కాలేకపోతున్నారు. ఎలుకలలో సంతానోత్పత్తి అధికంగా ఉండడం, ఇవి బొరియల్లో దాక్కొని ఉండడం, చుట్టుపక్కల రైతులందరూ ఒకే సమయంలో నియంత్రణ చర్యలు తీసుకోలేకపోతున్నారు. పక్క పొలాల నుండి వలసగా వచ్చి పంటకు నష్టం కలిగిస్తున్నాయి. కాబట్టి ఎలుకల నియంత్రణ సామూహికంగా రైతులు చేపట్టాలి. మాగాణుల్లో ఎలుకల నియంత్రణకు కొన్ని సూచనలు పాటించాలి. వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తరువాత అసాధారణ ప్రత్యుత్పత్తి ద్వారా పునరుత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. ఈ సమయంలో ఎలుకల ఉనికిపై నిఘా ఉంచాలి. గట్ల సంఖ్యను, వాటి పరిమాణాన్ని వీలైనంత వరకు తగ్గించి తద్వారా ఎలుకల నివాస స్థావరాలను తగ్గించుకోవచ్చు. ఎలుకల బుట్టలను నారుమడి పోసిన దగ్గర నుండి దమ్ములు పూర్తి అయిన తరువాత నాట్లు వేసిన ఒక నెల వరకు, కోతల తరువాత ఎకరానికి 20 చొప్పున పెట్టినట్లయితే వలస వచ్చిపోయే ఎలుకలను సమర్థవంతంగా నివారించవచ్చు. పంటలేని సమయంలో ఎలుకల నివారణ చర్యలు చేపట్టాలి. దీనితో చాలా వరకు ఎలుకలను తగ్గించవచ్చు. ఆ సమయంలో ఎలుకలకు ఆహారం తక్కువగా దొరుకుతోంది. ఇది ఎరను తినడానికి అవకాశాల్ని ఎక్కువ చేస్తోంది. పంటకాలంలో విషపు ఎరలను చిరుపొట్ట దశ ముందే ఉపయోగించాలి. బ్రోమడయోలోన్. ఈ ఎరను వాడేటప్పుడు విషం కలుపని ఎర ద్వారా ఎలుకలను మచ్చిక చేయనవసరం లేదు. ఈ ఎరను 10 నుండి 15 గ్రాములు, 96 పాళ్ళు నూనె, 2 పాళ్ళ మందు పొట్లాలుగా కట్టి కన్నంలో 1 చొప్పున పెట్టాలి. ఎలుకలు బ్రతికి ఉన్న కన్నాలలో 10 రోజుల వ్యవధిలో పైరు చిరుపొట్ట దశ వచ్చే వరకు 2-3 సార్లు ఇలా వాడవచ్చు. పంట ఏ దశలోనైనా ఎలుక కన్నాలలో పొగను బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా వదిలి ఎలుకలను సులువుగా చంపవచ్చు. పొగను వదిలేటప్పుడు కన్నం చుట్టూ ఉన్న పగుళ్లను మట్టితో మూసివేసి పొగ

ను కనీసం 3 నిమిషాలు వదలాలి. ఎలుకలు రసాయనిక ఎరలను స్వీకరించని సమయాల్లో కూడా దీని ద్వారా ఎలుకల నియంత్రణలో మంచి ఫలితాలను పొందవచ్చు. పంట ఈనిక దశలో పొగ భారించడం ద్వారా ఒకే కన్నంలో వివిధ దశలలో ఉన్న ఎలుకలను నిర్మూలించి ఆ తరువాత సీజన్లో ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. మరి ఎంతగానో మనం కష్టపడి పండించే పంటను నాశనం చేసే ఎలుకలను ఎన్నో విధాలుగా నియంత్రించవచ్చు.

0: పొలాల్లో ఎలుకల నివారణ గురించి విన్నారు.
1: భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: ఈనాటి రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 అమ్మ ఓ అమ్మ నాటిక ప్రసారం అవుతుంది. అనంతరం చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2950038, మరొక నెంబర్ 2950039. సుదూర ప్రాంతాల వారి కోసం ఎస్టీడీ కోడ్ 087744. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు, మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీతంలో పండిట్ అజయ్ పహంకర్ గారి గాత్ర సంగీతం వినవచ్చు. చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 2:30 కిణరహరి, 3:30 ఏకచిత్రగానం, 4:00 మధుమంజరి. జీవితం అద్భుతమైనది, అనంతమైనది చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి ఎన్ రేణుక. 5:00 చిత్రగీతాలు వింటారు. ఇక సాయంత్రం 2 ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇంటర్ అర్హతతోనే చక్కటి కెరియర్ అవకాశాలు ప్రసంగం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 తిరిగి 8:30 కిన్నెర లహరి, 8:15 పార్లమెంట్ సమీక్ష, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9,

నిమిషాలకి స్పాట్లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష వింటారు. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి 6:55 సంస్కృతాల వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: 2027 నాటికి రాష్ట్రంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో విద్యుత్తు వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని, క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. హస్తకళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకి అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు: 2027 నాటికి రాష్ట్రంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి గ్రామంలో నిన్న జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41,000 ఎకరాల్లో భూ సమస్యలు పరిష్కరించామని, తద్వారా 1,27,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: నలభై 41,000 ఎకరాలు 125,000 మందికి 22 ఏకెంది వేసి పట్టాలు ఇచ్చాం. రైతాంగం ఆదుకోవాలని జోన్ నాన్ జోన్ లేదు. మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికి కూడా రూపాయి 50 పైసలకే కరెంట్ ఇస్తాం.
0: తెలంగాణలో విద్యుత్తు వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని, క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన నిన్న శానోస్లోని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ సాంకేతిక సంస్థ అధ్యకుడు సీఈఓ డాక్టర్ శివశివరాం ఇతర ఉన్నతాధికారుల బృందంతో సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో మారే బ్యాటరీల సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులకున్న అవకాశాలపై వారు చర్చించారు. బ్యాటరీల అభివృద్దిపై జరుగుతున్న పరిశోధనల వివరాలను డాక్టర్ శివరాం ఈ సందర్భంగా వివరించారు. ప్రయోగశాల స్థాయి పరిశోధనలను వాణిజ్యపరంగా భారీ స్థాయి తయారీకి తీసుకెళ్లడంలో ఎదురవుతున్న సవాళ్లను, సంస్థ సాధించిన ప్రగతిని భట్టి విక్రమార్కకు ఆయన వివరించారు. తెలంగాణలో విస్తరిస్తున్న విద్యుత్తు వాహనాల వినియోగం, హరిత ఇంధన రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శివరాంకు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12,620.53

0: కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 5,512.40 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది. స్పిల్వే నిర్మాణంలో ఇప్పటివరకు 96.87% మట్టి పనులు పూర్తయ్యాయని, కాంక్రీట్ పనులు 98.84%, స్టీల్ పనులు 92.9% మేర పూర్తయ్యాయని వెల్లడించింది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంకు సంబంధించి కాంక్రీట్ పనులు 81.99% పూర్తయ్యాయని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. ప్రధాన కాలువల తవ్వకం పనులు 98.96% పూర్తయ్యాయని వివరించింది. బ్యాంకాక్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ యువకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు విదేశీ వ్యవహారాల శాఖ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల పేరుతో థాయిలాండ్కు తీసుకువెళ్లిన తమను అక్రమంగా బ్యాంకాక్ నుంచి మయన్మార్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తమను రక్షించాలని కోరుతూ బాధితులు సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన వీడియోపై మంత్రి స్పందించారు. యువకుల బాధను తాను అర్థం చేసుకున్నానని, వారిని సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. హస్తకళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్టంలో 6 చోట్ల క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ఏర్పాటు చేసే అంశంపై ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. లాభాపేక్ష లేకుండా కలప సేకరణ, రవాణా, నిర్వహణకు అయ్యే ఖర్చులు మాత్రమే వసూలు చేసేలా ధర నిర్ణయించాలని ఆయన సూచించారు. సాధ్యమైనంత త్వరగా హస్తకళాకారులకు అవసరమైన కలప బ్యాంకులను అందుబాటులోకి తేవాలని పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్న హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన భారత జాతీయ పతాకం రూపకల్పన పరిణామక్రమం వంటి వివరాల గురించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోవింద్ సురేంద్ర గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
2: 1942 క్విట్ ఇండియా ఉద్యమం జరిగేటప్పుడు అస్సాం లో 17 సంవత్సరాల బాలిక బ్రిటిష్ వాళ్ల తుపాకీ గుళ్లను కూడా లెక్క చేయకుండా పోలీస్ స్టేషన్ పైన జెండాను నాటే క్రమంలో బ్రిటిష్ వారి చేతిలో ప్రాణాలు కోల్పోతుంది.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా టుబాకో, ఎఫ్సీవీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సహచర మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, పొగాకు పండించే ప్రాంతాల శాసనసభ్యులు, పొగాకు బోర్డు చైర్మన్, ఇతర అధికారులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రాంతాల రైతులతో ఆయన నిన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, సిగరెట్లకు సంబంధించిన పరిణామాలు తదితర కారణాలతో పొగాకు ధరలు తగ్గాయని మంత్రి వివరించారు. ఈ రోజు నుంచి 4 గ్రేడ్లకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగానే ప్లాట్ఫారంలపై కొనుగోలు జరగాలని అచ్చెన్నాయుడు వివరిస్తూ
3: 94 మిలియన్ కేజీ అంచనా వేశాం. ఏదైతే ఆఫ్ స్టైల్ లో గ్రేడ్, ఈ 94 మిలియన్ కేజీలకి ఒక్కొక్క క్వింటాల్ కి 1,000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా పొగాకు బోర్డు కొన్ని తర్వాత 9 రోజులకి రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తారు. అదే రోజు మేము కూడా ఈ 2 గ్రేడ్లకి డైరెక్ట్ గా బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్ లో వేసి ఈ విపత్తును అధిగమించడానికి పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
0: రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్లక్ష్యంగా కారు నడిపిన ఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి వెళ్లిన మంత్రి నిన్న ప్రియాంక మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. రాష్ట ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును

0: ప్రియాంక తండ్రికి అందించారు. తెలంగాణ రాష్ట మంత్రివర్గం ఈ నెల 14వ తేదీన సమావేశం కానుంది. హైదరాబాద్లోని డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలో ఉదయం 10:30 గంటలకు కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో శాసనసభ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. చట్టసభల్లో 21 ఏళ్లకే పోటీ చేసే అంశం, రాష్టంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2027 నాటికి రాష్టంలో భూసర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. संसदा कर विषयकानां तथा अन्येषां विधीनां संशोधन विधेयकं 20-26 इति पारितम्. राज्यसभया ह्यः चर्चानन्तरम् एतत् लोकसभायै प्रत्यर्पितम्. लोकसभया एतत् विधेयकं पूर्वमेव पारितमासीत्. केन्द्रीय वित्तमन्त्री निर्मला सीतारमण विधेयकं प्रस्तुतवती आसीत्. विधेयकेन धनप्रदान परिशोधन व्यवस्थाधिनियमः 7+2000 आयकराधिनियमः 20-25 तथा वित्ताधिनियमः 20-26 चेत्येषु संशोधनं प्रस्ताव्यते. अनेन अधिनियमेन आयकर संशोधन अध्यादेशः 20-26 इति प्रभावहीनः भविष्यति, यः अस्य वर्षस्य जूनमासस्य 5 दिनाङ्के प्रख्यापितः आसीत्. चर्चायाः प्रत्युत्तरं ददति केन्द्रीय वित्तमन्त्री अवदत् यत् विधेयकस्य उद्देश्यं भारतस्य विनिर्माण परितन्त्रस्य सुदृढीकरणम्, अतिरिक्त निवेशस्य आकर्षणम्, आजीविकायाः सृजनं तथा विनिर्माण गतिविधीनां प्रोत्साहनं वर्तते. सा अवदत् यद्वितीयः प्रमुखः संशोधनः भारतस्य निर्दिष्टेभ्यः दत्तांशकेन्द्रेभ्यः दत्तांशसेवाः प्राप्नुवतीनां वैदेशिकसंस्थानां करमुक्तिप्रदानेन अथ व्यवसायसञ्चालनस्य च सुगमतायाः वर्धनेन सम्बन्धितः अस्ति. मन्त्रिणा स्पष्टीकृतं यत् विधेयकेन यूपीआई इति प्रयोक्तृभ्यः कश्चन करः उत वा व्यवहारशुल्कं न आरोप्यते. संसदा बैंकर्स बुक्स एविडेंस विधेयकं 20-26 अपि पारितम्. राज्यसभया तत् ह्यः अनुमोदितम् आसीत्, एवञ्च लोकसभया तत् पूर्वमेव पारितम् आसीत्. प्रशासनेन 11 नूतनानि अन्ताराष्ट्रियपत्तनानि अधिसूचितानि, येन ई वीजा धारकानां वैदेशिकनागरिकाणां भारतप्रवेशः सुलभः भविष्यति. गृहमन्त्रालयेन उक्तं यत् एतेषु 9 भूपत्तनानि 2 च विमानपत्तने सम्मिलिते स्तः. एतेषु भोपालस्य तिरुपतेः च विमानपत्तने तथा अटारी अगरतला इत्येतयोः भूपत्तनानि सम्मिलितानि सन्ति. मन्त्रालयेनोक्तं यत् नूतनानां पत्तनानां समावेशेन ई वीजा इत्येतस्य उपयोगिता आकर्षणञ्च अधिकं वर्धिष्यते. मन्त्रालयानुसारं भारतं प्रायः 95% यावत् ई वीजा आवेदनानि 2 सप्ततिहोरातः न्यूनसमये निस्तारयति. नूतनपत्तनानां समावेशेन ई वीजा धारकाणां वैदेशिकनागरिकाणां प्रवेशाय अनुमतानां अन्ताराष्ट्रियपत्तनानां संख्या

0: आहत्य अष्टाशीतिः जाता। एतेषु सप्तत्रिंशत् विमानपत्तनानि, अष्टात्रिंशत् सामुद्रिकपत्तनानि तथा त्रयोदश भूपत्तनानि च सम्मिलितानि सन्ति। वाणिज्योद्योगमन्त्री पीयूषगोयलः अवदत् यत् प्रशासकीय ई मार्केट प्लेस जेम इतीदम् उच्चगुणवत्तायुक्तस्य उचितमूल्येन उचितसमये उचितोत्पादस्य क्रयणं प्रतिबिम्बयति। नवदिल्ल्यां जेम इत्यस्य दशवर्षाणां पूर्त्युत्सवस्य अवसरे मन्त्री उक्तवान्। श्रीगोयलः स्मारितं यत् जेम इत्यस्य प्रवर्तनात् प्राक् सार्वजनिकधनस्य दुरुपयोगः भवति स्म, सुशासनस्य अभावः च आसीत्। श्रीगोयलः अवदत् यत् संचितरूपेण जेम इत्यनेन पटलेन त्रिकोट्यधिकानाम् आदेशानां माध्यमेन 20 लक्षकोटिरूप्यकाणां वस्तूनां सेवानाञ्च क्रयणे साहाय्यं कृतम्। सः प्रतिपादितवान् यत् प्रथमाष्टवर्षेष् 10 लक्षकोटिरूप्यकाणां क्रयणं जातं, तदनन्तरं 10 कोटिरूप्यकाणां क्रयणं केवलं वर्षद्वयोः एव अभवद् इति। भारतर्तु विज्ञान विभागेन अद्य हिमाचल प्रदेशे पूर्व राजस्थाने च अतिवृष्ट्यै नारंगवर्णपरा संचेतना प्रख्यापिता। ऋतु विभागानुसारेण अद्य अरुणाचल प्रदेश, असम, मेघालय, छत्तीसगढ़, गांगीय पश्चिम बंगाल, गुजरात, हरियाणा, चंडीगढ़, नवदिल्ली इत्येतेषां स्थलानां कतिपयेषु स्थानेषु अतिवृष्टिः संभाव्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార లేఖవిందో అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ.
2: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగి 3వ ప్రమాద హెచ్చరికను అధిగమించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా నిరంతరం సమాచారం అందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మణుగూరులోని PKOC2 గనిని సందర్శించి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. అనంతరం సింగరేణి కార్మికులతో సమావేశమైన ఆయన తాడిచెర్ల బ్లాక్ 2 9 కోల్ బ్లాక్ కేటాయింపులతో సింగరేణి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కొమ్మరిగూడెం సమీపంలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు, భూసేకరణ, కాలువల నిర్మాణం, నిర్వాసితుల పునరావాసంపై సమీక్ష నిర్వహించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ పనుల కోసం రాష్ట ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు మంత్రి పొంగిలేటి తెలిపారు. ఇల్లందు మండలం రొంపేడు టేకులపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ఉప కేంద్రాలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రారంభించారు. అలాగే సింగరేణి సంస్థలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణ కోసం ఏర్పాటు చేసిన జియోసైన్స్ ల్యాబొరేటరీని ప్రారంభించి సంస్థ అభివృద్ది ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్దరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పనులను పరిశీలించి వచ్చే గోదావరి పుష్కరాలకు 15 రోజుల ముందే అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా పథకం కింద జిల్లాలో అర్హులైన రైతుల ఖాతాల్లో 318.42 కోట్ల నిధులు జమ చేశారు. మొత్తం 178,828 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దమ్మక్క శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. దమ్మక్క చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ నిర్వహించగా పెద్ద సంఖ్యలో గిరిజనులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని కోల్బెల్ట్ ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. చుంచుపల్లి మండలంలోని PVK5 గనిని సందర్శించి కార్మికులతో సమావేశమయ్యారు. అనంతరం మణుగూరులో ఆందోళన చేస్తున్న సింగరేణి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన భారీ పెట్టుబడి మోసం కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. కాంట్రాక్ట్ పనుల్లో భాగస్వామ్యం పేరుతో కోట్ల రూపాయలు సేకరించినట్లు దర్యాప్తులో తేలగా 35 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళలు, బాలికల భద్రత కోసం చేపట్టిన పోలీస్ అక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో మహిళా పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించారు. విద్యా సంస్థల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ 12 కార్యక్రమంలో జిల్లాలో 95 మంది బాలకార్మికులను గుర్తించారు. బాలలను పనిలో పెట్టుకుని

0: వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసానిలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొని వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పొందారు. మరోవైపు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఎల్నినో ప్రభావం వల్ల సంభవించే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై జిల్లా వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పిస్తుంది. ఆయిల్ పామ్, అపరాలు, కూరగాయలు, మొక్కజొన్న, జొన్న వంటి పంటల సాగు ద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చని రైతులకు వివరిస్తున్నారు.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈ రోజు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సెమ్మంగుడి ఆర్ శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్రం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్కాలర్షిప్లు విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. యోగా, ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫెలోషిప్ నిధులను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం ద్వారా 6,000 మందికి పైగా విద్యార్థులు 21 కోట్ల రూపాయలకు పైగా నిధులను అందుకున్నారు. ఈ విధానం ద్వారా వ్యవసాయ విద్యార్థులకు ఇకపై ప్రతీ నెల నేరుగా స్కాలర్షిప్లు అందుతాయి. దీనివల్ల సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేని ఆర్థిక సహాయం అందుతుంది. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది సరైన సమయంలో సరైన ధరకు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన జెమ్ 10వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మంత్రి, జెమ్ రాకముందు కొనుగోళ్లలో పారదర్శకత లోపించిందని, మంచి పాలన ఉండేది కాదని అన్నారు. ఈనాడు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని, దీనిలో రిజిస్ట్రేషన్కు ముందే పారదర్శకత, పోటీతత్వం, ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కొనుగోళ్లను డిజిటలైజ్ చేయడానికి, అస్పష్టత తొలగించి పారదర్శకతను తీసుకురావడానికి జెమ్ ఒక ప్రయత్నమని గోయల్ అన్నారు. గడిచిన 10 ఏళ్లలో జెమ్ పోర్టల్ ప్రవేశపెట్టిన తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 400 కోట్ల రూపాయలుగా ఉన్న క్రాస్ మర్చండైజ్ విలువ గత 2 ఏళ్లలో సంవత్సరానికి 500,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. జెమ్ ద్వారా ఇప్పటి వరకు సమిష్టిగా 20,00,000 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, సేవల కొనుగోళ్లు 3 కోట్లకు పైగా ఆర్డర్ల ద్వారా జరిగాయని గోయల్ తెలియజేశారు. 2015-16 నుండి గ్రీన్ ఇండియా మిషన్ అమలు చేయబడుతోందని ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి 2015

16 నుండి 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జిమ్ ద్వారా 1,84,000 హెక్టార్లకు పైగా భూమిని పర్యావరణ పునరుద్దరణ కిందకు తీసుకొచ్చినట్టు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని, పర్యావరణ ప్రయోజనాలను పెంపొందించడానికి 2020-21 నుండి 2026-27 మధ్యకాలంలో 600 నగర వనలు, 400 నగర వాటికలను అభివృద్ది చేయడానికి మంత్రిత్వ శాఖ నగర వన్ యోజన కూడా అమలు చేస్తోంది. ఈ నగర వన్లు పచ్చదనాన్ని పెంపొందించడంలో, గాలి నాణ్యత, వాతావరణాన్ని మెరుగుపరిచే సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, చర్చల దిశను మళ్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ లక్ష్యం చర్చల్లో పాల్గొనడం కాదని, గందరగోళం సృష్టించడమేనని అన్నారు. చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్దంగా ఉందని, ప్రతి అంశంపైనా సమాధానం

0: పార్లమెంటు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, చర్చల దిశను మళ్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ లక్ష్యం చర్చల్లో పాల్గొనడం కాదని, గందరగోళం సృష్టించడమేనని అన్నారు. చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్దంగా ఉందని, ప్రతి అంశంపై సమాధానమిచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్దంగా ఉన్నారని చెప్పారు. సభ సజావుగా సాగేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని నడ్డా స్పష్టం చేశారు.
1: फिर से मैं चैलेंज देता हूं राहुल गांधी को, आप सदन में आइए, हम चर्चा के लिए तैयार हैं और आपको मुंह तोड़ जवाब दिया जाएगा, यह भी बताना चाहूंगा. और भ्रम मत फैलाइए, कोई गोली नहीं चली है जंतर मंतर में और कोई गोली का ऑर्डर नहीं दिया गया है जंतर मंतर.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. యోగా ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయుష్ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ సలహా కమిటీ 5వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ జాదవ్, భారత్ యోగా ప్రకృతి వైద్యంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, ఇవి ఆరోగ్యం, సమగ్రమైన మందులు లేని విధానాలను అందిస్తాయని చెప్పారు. యోగా శారీరక మానసిక భావోద్వేగ శ్రేయస్సుకు దోహదపడుతుందని, అయితే ప్రకృతి వైద్యం పోషణ, జీవన శైలిలో మార్పులు, సహజ చికిత్సలు, శరీర అంతర్గత స్వస్థత సామర్థ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ నిన్న ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5న తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో అమల్లోకి రానుంది. బాహ్య ఆర్థిక ప్రభావాలను తగ్గించి దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఆకర్షించే వడ్డీపై, అలాగే ప్రత్యేక జోన్లలో ముడి వజ్రాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు పన్ను మినహాయింపునిస్తుంది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించుకునే విదేశీ కంపెనీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహం లభించి ఏఐ ఆధారిత డేటా సిటీల అభివృద్దికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
2: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures. It also therefore strengthens the statutory protection.
0: ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు సంబంధిత అంశాలపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పడానికి హోంమంత్రి అమిత్ షా సిద్దంగా ఉన్నారని హామీస్తూ, వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని పేర్కొన్నారు.
3: छात्र आंदोलन पर पूरा डिटेल में चर्चा दिल्ली में और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं. मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृहमंत्री जी का सरकार का जवाब पूरी तरह से सुनेंगे.
0: హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047

0: జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్కాలర్షిప్లు విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. యోగా, ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. అమ్మ ఓ అమ్మ నాటిక వింటారు.

0: ఎవరది?
1: నేనమ్మా. నీ గర్భంలో
0: నువ్వా?
1: అవునమ్మా, నేనే. నీ కడుపులో పెరుగుతున్న శిశువును

0: వద్దు, నువ్వు అలా నన్ను పిలవకు, నేను భరించలేను.
1: ఎందుకమ్మా?
0: నువ్వు ఆడపిల్లవు కనుక నీ చేత అమ్మాని పిలిపించుకునే యోగ్యత నాకు లేదు కనుక.
1: ఎందుకలా అనుకుంటున్నావమ్మా?
0: సుఖశాంతులు లేని జీవితాన్ని నేను నీకు ఇవ్వదలుచుకోలేదు.
1: మానవ మేధ విజ్ఞాన తృష్ణతో సాధించిన మహత్తర శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానాన్ని ఈ విధంగా వినియోగించుకుంటావా అమ్మా?
0: అవును, ఆ విజ్ఞానం సాధించిన విజయాలతోనే నా గర్భంలో ఒక ఆడ శిశువు ఊపిరి పోసుకుంటోందన్న భయంకర సత్యాన్ని తెలుసుకోగలిగాను. ఈ పాపిష్టి స్త్రీ జన్మ ఎత్తినందుకు నేనే కుమిలిపోతున్నాను.
1: ఒకవేళ నీ కడుపులో పెరుగుతున్నది మగ శిశువు అని తెలిసి ఉంటే ఏం చేసి ఉండేదానివమ్మా? అమ్మా, అమ్మా, సమాధానం చెప్పమ్మా. నువ్వు సమాధానం చెప్పలేవు, నేను చెబుతాను విను.
0: వద్దమ్మా, వద్దు. మాతృప్రేమకి ఆడమగా తేడా లేదు.
1: అయినా నేను ఆడ శిశువును కాబట్టి నన్ను చచ్చిపోమ్మంటావు లేదా చంపేస్తానంటావు, అంతేనా?
0: అంతేకాదు, ఈ స్త్రీజాతి నశించిపోవాలి అంటాను.
1: ఆవేశపడకమ్మా. ఈ యుగ యుగాల సమాజ పరిణామ క్రమంలో సమాజానికి ప్రథమ అవసరమైన మనిషిని సృజించిన మాతృమూర్తి కథను ఒక్కసారి పరిశీలించు. అప్పటికీ నీ నిర్ణయంలో మార్పు రాకపోతే పుట్టకుండానే నాకు చావు తప్పదు. కానీ పుట్టిన తర్వాత రోజు నువ్వు ఎందుకు చస్తున్నావో చరిత్రగా మిగులుతుంది.

0: గత వైభవాన్ని నా కళ్ళ ముందు ఆవిష్కరించి నన్ను ప్రలోభ పెట్టద్దు.
1: ప్రలోభ పెట్టడం కాదమ్మా, నీ హృదాంతరాలం ముందు సత్యాన్ని ఆవిర్భవింపచేస్తున్నాను. పుడమి తల్లి ఒడిన మొక్క మొలిచినట్లే మనిషి అమ్మ కడుపు పంటేనని గుర్తు చేస్తున్నాను.
0: కావచ్చు,

పురుషుడు సంతానానికి ఆస్తికి హక్కుదారుడే. స్త్రీని ఒక వస్తువులా చూడటం మొదలైంది. శ్రమ విభజనలో స్త్రీకి గృహ నిర్వహణ, పురుషుడికి గృహేతర శ్రమ నిర్దేశింపబడ్డాయి. ఈ

0: విద్యనతోనే ఆస్తి అధికారం పురుషుడికి సొంతమై స్త్రీ ఆశ్రితురాలైంది.
1: అయినా వేదకాలంలో స్త్రీలు ఎంతగానో గౌరవింపబడ్డారు కదమ్మా. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, గార్గీ మైత్రేయి ఆదిగా స్త్రీలు అపార ఖ్యాతిని ఆర్జించలేదు.
0: కాని చరిత్రలో ఆడదానికి జరిగిన అన్యాయాలు ఒకటా రెండా, ఎన్నని మరిచిపోను, ఎలా మరిచిపోను.

0: ఉంటది.
1: అలాగైనా సమాజం స్త్రీ మీదనే ఆధారపడింది కదమ్మా. మనిషిని తయారించడంలో స్త్రీ ప్రధాన పాత్ర వహించింది కదా.
2: చెమటోడ్చి పండించేది ఒకరైతే, సమాజ గమనాన్ని నిర్దేశించేది ఒకరుగా, పాలక వర్గం వేరు, పాలిత వర్గం వేరుగా బానిస సమాజం ఆవిర్భవించిందమ్మా. బానిసలకు బానిసగా తయారైంది స్త్రీ. రాచరికం అందుకు దోహదం చేసింది. అంతేకాదు, స్మృతుల పేర కొన్ని ధర్మాలు కూడా ప్రబోధింపబడ్డాయి. స్త్రీలకొక న్యాయం, పురుషులకొక న్యాయం. స్త్రీలకొక ధర్మం, పురుషులకొక ధర్మం. చివరికి ఆడదాని బ్రతుకు ఎంత దుస్థితికి దిగజారిందంటే, భర్త చనిపోతే ఆ భర్త శవంతో పాటు భార్యను కూడా దహనం చేసే వరకు దిగజారింది.

0: నిజమే అమ్మా, కాని చరిత్రలో ఎంతమంది స్త్రీజాతి కోసం తపించారో, ఎన్ని సంస్కరణోద్యమాలు నడిపారో ఒక్కసారి పునరాలోకించు.
1: దిస్ ఈజ్ లార్డ్ బెంటింక్. ఈ రోజు అంటే 1829 December 4 భారతీయుల సామాజిక చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిన రోజు. సతీ సహగమనాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం చేస్తున్నది. ఇందుకు ఎంతగానో కృషి చేసిన రాజా రామ్మోహన్ రాయ్ ఎంతగానో అభినందనీయులు.
2: ఒక పక్క సంస్కరణలు జరుగుతున్నా, మరో పక్క అన్యాయానికి గురి అవుతూనే ఉందమ్మా స్త్రీ.

0: ఉండు తాతయ్య, పూర్ణిమ పూర్ణిమ ఇలా రామ్మా ఒకసారి.
1: ఏంటన్నయ్యా?
0: ఈ రోజు చాలా శుభదినం అమ్మా.
1: ఎందుకన్నయ్యా?
0: ఎందుకేమిటమ్మా? ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి ఫలించింది. ఈరోజు అంటే 1856 జూన్ 25వ తేదీ స్త్రీజాతికే పునర్జన్మ ప్రసాదించింది.
1: అంటే
0: స్త్రీ పునర్వివాహం చట్టం చేయబడిందమ్మా ఈరోజు. తప్పకుండా తాతయ్య, చేసుకునే విశాల హృదయుడు దొరకాలే కాని తప్పకుండా చేస్తాను.
2: ఏమిటి, విధవకు వివాహం చేస్తావా? అసలు అసలు ఇలాంటి అప్రాచ్యపు పనులు మన వంశంలోనే లేవురా. ఈ విషయం బయటికి తెలిస్తే అసలు మన ఇంటి గడప తొక్కుతారా ఎవరైనా? వేధవాయ్, ఏమిటే నువ్వేమిటే తగుదునమ్మా అంటూ గుడ్లు మెడకరిస్తూ నిల్చున్నావు? లోపలికి వెళ్ళి తగలడు, వచ్చే పోయే వాళ్ళ కళ్ళల్లో పడితే తిట్టుకుంటారు.
3: చట్టాలు సంస్కరణలు మనసుల్లో మార్పులు తేలేవమ్మా. అసలు పసితనపు ఛాయలు కూడా పోకుండానే వైధవ్యానికి గురి అయిన ఆడపిల్లలు ఎంత హింసను భరించేవారో కదా.
4: మానవజాతికి సమస్యలు వస్తూనే ఉంటాయి, వాటిని పరిష్కరిస్తూ ముందుకు సాగాలి కదా.
5: ఒరే రాముడు, నేను హరి అదేలోగా ఆ చిన్నదాని తల మీద 4 అక్షింతలు పడితే చూడాలని ఉందిరా.
2: అలాగే లేవే, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు కదా, ఆ గడియ రావాలే కాని ఎంతసేపు.
0: అంతేగా తాతయ్య, ఆ గడియ వస్తే చావు వచ్చినా ఆగదు.
2: పెద్ద చిన్న లేకుండా ఏమిట్రా మాటలు.
5: వాడి మాటలకేం లేండి, ఏరా చిన్నదాని పెళ్లి సంగతిరా.
0: అలాగే లేవే.
5: అలాగే అంటే కాదురా.
0: అందుకే నేనే నానమ్మ, నీలాంటి వాళ్ళ కోసమే కేశవచంద్ర సాగర్ లాంటి మహానుభావులు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడగా 1929 అక్టోబర్ 1వ తేదీన శారదా బిల్లు చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం 18 సంవత్సరాల్లోపు బాలురకు, 14 సంవత్సరాల్లోపు బాలికలకు పెళ్లిళ్ళు చేయటం నేరం. ప్రస్తుతం 21 సంవత్సరాల్లోపు యువకులకు, 18 సంవత్సరాల్లోపు యువతులకు పెండిళ్లు చేయటం నిషేధించింది ప్రభుత్వం.
5: అయితే ఏమంటావురా?
0: నానమ్మా, చిన్నదాని వయసు 15 ఏళ్ళు కూడా దాటలేదు, దానికి పెళ్లి చేసేస్తే నువ్వు హాయిగా గుట్టుకుమంటావు, మేము కటకటాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. మరి అది నీకు ఇష్టమేనా?
5: ఎలా ఇష్టం ఉంటుందిరా వేరే నాగన్న, జైళ్ళకు వెళ్ళడం మన ఇంటా వంటలేదు.
0: అది అది అలా ఉండాలి నానమ్మంటే.
4: అమ్మా, ఇలా సంస్కరణలతో పాటు సంఘ సంస్కర్తలు రచయితలు స్త్రీల పరిస్థితిని మెరుగుపరచడం కోసం ఎంతో కృషి చేశారు. మహాకవి గురజాడ బాల్య వివాహాలు నిరసిస్తూ ఎన్నో రచనలు చేశారు. కందుకూరి వీరేశలింగం గారు రచనలే కాదు, విధవా వివాహాలు స్వయంగా జరిపించారు. శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళ అయి ఉండి అందున బాల వితంతు అయి ఉండి ఆంధ్ర మహిళా సభ నెలకొల్పి వేలాది మంది స్త్రీలను అక్షరాస్యులను చేశారు.

0: అనే శ్లోకాన్ని బట్టి స్త్రీకి అప్పటికే పునర్వివాహం సమర్థించబడింది కదా.
1: ఆ శ్లోకాలు స్త్రీల శోకాన్ని మాన్పించలేకపోయాయమ్మా.
0: ఆ తర్వాత కూడా వితంతు పునర్వివాహం సమర్థనీయమని ఎందరో మహానుభావులు పోరాడారు కదమ్మా.
2: పూర్ణిమా, పూర్ణిమా,
3: ఏమిటా ఏమిటా గావుకాకలు?

దేశం నలుమూలలా నుండి మహిళా ప్రభంజనం వీచింది. జైళ్లకు వెళ్లారు, లాఠీ దెబ్బలు తిన్నారు. వర్గ భేదాలు మర్చిపోయి స్వాతంత్ర సమరంలో వీరాంగనలయ్యారు. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా ఆధునిక రంగాలన్నింటా అడుగు పెడుతున్నారు స్త్రీలు.

అన్నిటితో పాటు సమాజ సంపద పెంచడంలో వ్యవసాయ రంగంలోనూ పారిశ్రామిక రంగంలోనూ శ్రామికురాలిగా కూడా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది కదమ్మా స్త్రీ.

అయినా స్త్రీల శ్రమకు పురుషుని శ్రమకు విలువ కట్టడంలో చాలా తేడా చూపించడం జరుగుతోంది. సమానమైన పనికి సమానమైన వేతనం అనే న్యాయం స్త్రీ శ్రామికులకు వర్తించడం లేదమ్మా.

0: ఆడదాని కష్టాలకి అంతం లేదు తల్లి. ఆడపిల్లని ఈ రోజున అతి భయంకరమైన మరో పీడ పట్టుకుంది. వరకట్నం పేరుతో హత్యలు ఆత్మహత్యలు ఎక్కువైపోయాయమ్మా. వరశుల్కమనే మహమ్మారి స్త్రీజాతిని పట్టి పీడిస్తోంది.
1: కట్నం ఇవ్వడమైనా తీసుకోవడమైనా చట్టరీత్యా నేరం కదమ్మా.
0: ఏవి చట్టాలో ఏవి నేరాలో ఎవరు పట్టించుకుంటున్నారమ్మా. ఒక తల్లి యథార్థ గాథ ఇది.
2: అమ్మ నాన్నిద్దరు వచ్చి ఇంట్లో ఉన్నారట. మరి అమ్మ ఏం చెప్పిందో వాళ్ళ నాన్నేం చెప్పాడో అరేత్రి మొత్తం దెబ్బలు కొట్టిండట నా బిడ్డని. దెబ్బలు కొడితే ఎవరన్నా ఒక్కటి కూడా నాకు చెప్పలేదు. ఇంటి పక్క వాళ్ళు కూడా ఇక అరేది తెల్లారి పొద్దున మళ్ళీ కొట్టిండట. మళ్ళీ కొడితే నేను అమ్మ వాళ్ళ ఇంటికన్నా లేకపోతే నేను ఎక్కడన్నా బడి చేస్తానని బయటకు కప్పుకొని వస్తుంటే పుస్తే కూడా తీసుకున్నాడట. పుస్తే కూడా తీసుకుంటుంటే పోతుందట. పోతుంటే నువ్వు ఆ సావేందో నువ్వు ఇంట్లో సర్దురా, ఆ సావేందో ఇంట్లో సర్దురా అని చూసి నా పక్క నావు చెబుతూనే ఉంది. ఆ సావి ఇంట్లో సర్దురా అనడట. బయటకు పట్టుకుండు దబాదబా గుంజకొచ్చిండు. ఇంట్లో వేసిండట. ఇంట్లో వేసి తలుపు బేడం పెట్టి బయట నిలబడ్డాడు. బయట నిలబడి ఇంట్లో వేసిండు, కిరసనాలు పోసిండు. కిరసనాలు పోసి తలుపు బయట బేడం పెట్టిండు. నా బిడ్డ మంటలకి అల్లాడి అల్లాడి అల్లేది బాగా గల్లు నరుస్తుంటే చుట్టుపక్కల పిల్లలంతా అరిసిండ్రట. ఎవండి ఎవండి ఎవండి అంటే అప్పుడు బేడం తీసిండట. అప్పుడు బేడం తీసి లోపలికి వచ్చే దాన్ని బాగా కాలిపోయిన తర్వాత దుప్పటి వేస్తే ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడికి అతుక్కుపోయి నా బిడ్డ ప్రాణమే ఉంది కోసం ఊపిరి. ఏంటమ్మా ఏంటమ్మా అంటే నన్ను కిరసనాలు పోసిండమ్మా, కిరసనాలు పోసి ఇట్లా తగలబెట్టిండు. మీరు ఇల్లు ఇల్లు ఇవ్వలేదట, మీరు 25,000 చెల్లికి ఇచ్చారట, నాకు ఇవ్వలేదట. అందుకే నన్ను ఈ పని చేసిండమ్మా. నా బిడ్డ నాకు చెవిలో చెప్పింది. నా బిడ్డ నిలువును చంపిండు, నా బిడ్డని నా బిడ్డ నిలువును చంపిండు.

0: వాడు.
1: నిరాశావాదం కూడదమ్మా, మానవ జాతి మనుగడ ఆశావాదంతో జాగృతమవుతుంది. స్త్రీ ఈనాడు నువ్వనుకున్నంత అబలగా మౌనంగా దురన్యాయాలు భరించే స్థితిలో లేదు. స్త్రీలంతా చైతన్యవంతులవుతున్నారు, క్రమంగా తామంటే ఏమిటో అర్థం చేసుకుంటున్నారు.

0: ఒకవేళ నా మనసు మార్చుకోవాలని నాకున్నా, నా చుట్టూ ఉన్న పరిస్థితులు అందుకు అంగీకరించవు.
1: అయితే సరే, నన్ను చంపే కాదన్ను, కానీ నా తర్వాత కూడా ఆడ శిశువే అవుతుందనుకో, చంపేస్తావా? ఆ తర్వాత కూడా ఆడ శిశువే అనుకో, చంపేస్తావా? అసలు నీ ప్రాప్తిలో మగ శిశువులే లేరనుకో, అప్పుడేం చేస్తావు? సృష్టిని మారుస్తావా? అది నీ తరం కాదు. అందుకే కేవలం ఆడ శిశువునైనంత మాత్రాన నన్ను ఈ లోకంలోకి రావద్దనడం సమంజసం కాదు. ఆడపిల్లనైనా నాకు జన్మనిచ్చి మగవాడితో సమానంగా పెంచు, మగవాడి కంటే మిన్నగా పెంచు. ఎందుకంటే ఆడది కేవలం ఆట వస్తు

కాదు, సర్వవ్యాపి విశ్వస్రష్ట. నన్ను చంపుకొని ఆ గర్భశోకం అనుభవించే కంటే నా తరువాత అసలు ఏ శిశువు కలగకుండా జాగ్రత్త పడు. ఎందుకో తెలుసా? సమాజంలో సగం పైగా ఉన్న స్త్రీజాతి సమాజోత్పత్తికి ప్రధానమైనటువంటి మనిషికి జన్మనివ్వాలి, కాని మగవాడికి మాత్రమే కాదు. అందుకే నన్ను రాణి, నన్ను బ్రతకని, నన్ను రాణి, నన్ను బ్రతకని, నన్ను రాణి, నన్ను బ్రతకని.

చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చిత్ర బృందం పాడిన పాట, చిత్రం పేరు అంతం.

0: Watu wako hapa, watu watacheza, watu wako hapa, watu watacheza.
1: Akashvani Kottagudem Kendram.
2: నాగోటు శృతిలోన
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: నాగుండె లయలోన పాడవే పాడవే కోయిలా
3: మాటలు మీవి పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
3: మరొక నెంబర్ 2950039.
2: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
3: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
3: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
4: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
5: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
6: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్.

0: నాకు నచ్చిన పాట.
1: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప, నాకు నచ్చిన పాట.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
3: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
4: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
2: వాట్సాప్ నెంబర్ 8367576757.
3: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
2: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట వింటారు. చిత్రం పేరు బాలగోపాలుడు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00
1: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట.
2: స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దె, నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక, ఎస్సీబీ నగర్ నుండి నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: வாட்ஸ்அப் நம்பர் 8367576757.
1: வாட்ஸ்அப் நம்பர் மరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701585.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో సమాచార ప్రభాత వింటారు. 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Enter India. Jharkhand student protest leader Devendranath Mahato hospitalized after his health deteriorates. BJP calls for Jharkhand Bund today over lathi charge on students. At least 132 people killed following 7.4 magnitude earthquake in western Colombia. IMD issues orange alert for heavy rainfall in Himachal Pradesh and East Rajasthan today. And India wins 17 medals, including 4 gold at Under 23 Commonwealth Fencing Championship in Lagos, Nigeria. And with that, we end the morning news. Have a nice day.
1: Akashavani, Hyderabad Kendram, Karnataka Shastriya Sangeetam.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ శెమ్మెంగుడి ఆర్ శ్రీనివాస్ అయ్యర్ గాత్ర కచేరి వింటారు. గాత్ర సహకారం శ్రీ పిఎస్ నారాయణ స్వామి. వాది సహకారం వయలిన్పై శ్రీ అన్నవరపు రామస్వామి, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇండియన్ ఆర్మీ ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు ఇది ఏప్రిల్ 2027లో ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. షార్ట్ సర్వీస్ కమిషన్ నాన్ టెక్నికల్ విభాగాలు ఇవి. మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. కేటగిరీల వారీగా ఖాళీలు ఎన్సీసీ పురుషులు 63, ఎన్సీసీ మహిళలు 7 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఎన్సీసీ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి. ఎన్సీసీ సీనియర్ డివిజన్ వింగ్లో నిర్దేశిత కాలం సేవ చేసి ఎన్సీసీ సి సర్టిఫికెట్ పరీక్షల్లో కనీసం బి గ్రేడ్ సాధించి ఉండాలి. ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. వయసు విషయానికి వస్తే జనవరి 1, 2027 నాటికి 19 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. దరఖాస్తుల షార్ట్ లిస్ట్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో 49 వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెల 56,100 రూపాయి స్టైఫండ్ వీరికి చెల్లిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా joinindianarmy.nic.in. joinindianarmy.nic.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 20, 2026. మరొక ప్రకటన. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ బ్యాచ్ కు అవివాహిత స్త్రీ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉంది. న్యూఢిల్లీ, బెంగళూరులో సంబంధిత రిక్రూట్మెంట్ ర్యాలీ 31 నుంచి 9 సెప్టెంబర్ జరుగుతుంది. 10th పాస్ అయి ఉండాలి. కనీసం ఒక సంగీత వాయిద్యాన్ని వాయించగలగాలి. గుర్తింపు పొందిన సంగీత సంస్థ నుంచి గ్రేడ్, డిప్లొమా సర్టిఫికెట్ లేదా అనుభవాన్ని ధృవీకరిస్తూ పత్రం కలిగి ఉండాలి. డాక్యుమెంట్స్ పరిశీలన, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఇంగ్లీష్ రాత పరీక్ష, మ్యూజిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్, వైద్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://iafrecruitment.edcil.co.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://iafrecruitment.edcil.co.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపించుకోవచ్చు.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2950038, మరొక నెంబర్ 2950394. సుదూర ప్రాంతాల వారి కోసం ఎస్టీడి కోడ్ 0874. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్న వారు ఎం సుమన్, వి సుగ్రీవ. మరి హలో అంటూ మీతో ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్న నేను మీ రేడియోనిస్తం శిల్ప. కార్యక్రమంలో మరి మొదటి శ్రోత ఎవరో విందాం. హలో,
1: గుడ్ మార్నింగ్ శిల్ప గారు, నేను సొప్పాయిగూడ నుంచి అన్నప్పారావు మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: బాగున్నానండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చెప్పండి సార్, మరి ఈరోజు మీకు ఏ సినిమాలోని పాట కావాలి?
1: ఈరోజు నాకు బాహుబలిలో నుంచి పచ్చ బొట్టు అనే పాట కోరుకుంటున్నానండి.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: పాట మన శ్రోతలందరికీ డెడికేట్ చేస్తూ, ఈరోజు 7:15 అమ్మ ఓ అమ్మ అనే నాటక చాలా బాగుందండి. సందేహపరంగా ఉంది. శ్రీజాతి గురించి, శ్రీజాతి పడ్డ కష్టాల గురించి చాలా అమోహంగా ఈ నాటకం మెసేజ్ భావిస్తుందండి. ఇటువంటి నాటకాలు తరచూ ప్రసారం చేయాలని కోరుకుంటూ, నాకు నచ్చిన పాట కోరుకుంటూ సెలవు.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాటను వినిపిస్తున్నాము, వినండి.

0: కూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
1: ఆర్బీఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
3: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్ అండి. మీ మాటతో పాటే కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
3: నా పేరు మారవేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుంచి.
2: శ్రీనివాసరావు గారు, మరి ఈరోజు ఏ సినిమాలోని పాట కావాలి మీకు?
3: 20వ శతాబ్దం సినిమాలోంచి నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం, నీ ఎదవీనపై మన కథ మీటగా అనురాగాల రాగా నికానా. ఈ పాట వేయండి మేడం.
2: చాలా బాగా పాడారండి.
3: థ్యాంక్ యూ మేడం.
2: ఓకే అండి, మీకోసం ఈ పాటను వినిపిస్తున్నాను, వినండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో
1: మేడం, గుడ్ మార్నింగ్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: నేను కొత్తగూడెం బుర్రిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధాపాసి మేడం.
0: రాధాపాసి గారు, మరి ఈరోజు మీకు ఏ సినిమాలను పాట కావాలి?
1: నాకు ఈరోజు జూతగాడు సినిమా నుంచి అల్లారా ముద్దుగా పెరిగింది మహాలక్ష్మి అని ఈ పాట కావాలి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను.
1: ఈ పాట మా అన్నయ్య చిన్నపాసి గురించి నేను కోరుకుందాం మేడం.
0: మీరు ఎప్పుడు మీ అన్నయ్య కోసమే కోరుకుంటారు కదా.
1: చిన్న శ్రోతలందరి గురించి ఇలా.
0: ఓకే, తప్పకుండా. సరే అండి,
1: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు?
1: సీతంపేట సాధవ నరసింహారావు. మేడం
0: నరసింహారావు గారు,

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ మాటతో పాటే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.
1: చిన్నపాసి నుండి బాటమ్ ఫిట్ వస్తుంది.
0: చిన్నపాసి గారు, ఇందాక మీ సిస్టర్ ఫోన్ చేశారు, ఇప్పుడు మీరు.
1: రాధాపాసి చేశారు మేడం.
0: ఓకే అండి, మరి మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
1: అజాతశత్రు నుంచి ఒక మంచి పాట మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరి కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో విందాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: రాంబాబు అండి, కారేపల్లి.
0: కారేపల్లి నుంచి రాంబాబు గారు మాట్లాడుతున్నారండి. ఓకే అండి, మరి మీకు ఈరోజు ఏ సినిమాలను పాట కావాలి? తప్పకుండా అండి, మరి మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.
2: చిత్రం.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
1: కాపస్తి బాబుచారి మేడం. ఖమ్మం జిల్లా రాఘనాథపాలెం మండలం ఈలప్పుడు గ్రామం మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: మేము బాగున్నాం మేడం.
0: మరి మీకు ఈరోజు ఏ సినిమాలోని పాట కావాలి?
1: ఈరోజు సూత్రులు ఆడ చిత్రంలో నుంచి జోలా జోలమ జోల అనే పాట ఉంటుంది మేడం.
0: ఈ పాట
1: శ్రోతలందరి కోసం, మా ఈలప్పుడు గ్రామ ప్రజల కోసం,
0: అందరికోసం ఈ పాటను డెడికేట్ చేస్తున్నాను. వినండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ పేరు?
1: సీతంపేట మేడం. కాకేలి శ్రీను మేడం.
0: శ్రీను గారు, ఏ సినిమాలోని పాట కావాలి మీకు?
1: అన్నయ్య సినిమా నుంచి ఒక మంచి పాట అయినా మేడం.
0: అన్నయ్య సినిమా నుంచి ఏ పాట అయినా పర్లేదా? హలో.
1: హలో మేడం గారు,
0: ఏ పాట అయినా పర్వాలేదా అంటున్నా?
1: ఏ పాట అయినా పర్లేదు మేడం.
0: సరే అండి, తప్పకుండా వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: కార్యక్రమంలో మరొక శ్రోత హలో
4: హలో నమస్తే అండి
3: నమస్తే అండి మీ పేరు
4: శారద సంపత్కుమార్ అండి నా పేరు
3: శారద గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి
4: ఆర్తి కాలనీ పాతపాల్ అండి
3: పాతపాల్ మంచి దగ్గర నుంచి ఏ సినిమాలో పాట కావాలి
4: చిత్రంలో గంట కలగా చూసిన గారు పాడిన

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు?
1: నా పేరు నూర్జహాన్ మేడం, కొత్తగూడెం పరమకాం నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: నూర్జహాన్ గారు, ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
1: ఈరోజు సినిమా పేరు రావణుడే రాముడైతే. సినిమాలో నుంచి రవి వర్మకే అందని ఒకే ఒక అందానివే, ఆ పాట కావాలి మేడం.
0: చాలా బాగా పాడారు.
1: అవునా మేడం? థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, మరి మీకోసం ఈ పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
1: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. హలో,
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
2: మాది పాల్వంచ మండలం కొనుకుల నుంచి అక్బర్ మేడం.
1: అక్బర్ గారు, మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
2: ఈరోజు నా పేరే భగవాన్ సినిమా నుంచి మేడలో చేరిన చిల్లతమ్మ వడనే మరచిందోయమ్మ అనే పాట ఏంటి మేడం?
1: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తున్నాను, వినండి.
2: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: మీ మాటతో పాట కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి, మీ పేరు? బాగున్నానండి. మీకు ఈరోజు ఏ సినిమా పాట కావాలి?
1: మేడం బకీరథ మూవీ నుంచి ఓ ప్రేమ నుంచి ప్రాణాన్ని పట్టుకుంది మేడం ఆ పాట.

0: చూపించండి మేడం. ఇది శ్రోతలందరి కోసం.
1: రవితేజ నటించిన చిత్రం కదా?
0: అవును మేడం, రవితేజ గారు నటించిన.
1: సరే అండి, మీకోసం ఈ పాటను వినిపిస్తున్నాను, వినండి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
3: నమస్కారం మేడం.
2: నమస్తే అండి, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
3: బయటి రాజేష్ అండి, ములసలపల్లి మండలం రింగిరెడ్డిపల్లి నుండి.
2: ఓకే అండి, రాజేష్ గారు మీకు ఏ సినిమాలను పాట కావాలి?
3: శుభాకాంక్షల చిత్రం నుంచి పాట కావాలండి.
2: శుభాకాంక్షల చిత్రం నుంచి ఏ పాట?
3: మనసా పలకవే మధుమాసపు కోవిలమై.
2: ఓకే అండి, ఏం చేస్తుంటారు మీరు?
3: నేను ఫార్మర్ చేస్తాండి, పొలిటికల్ తిరుగుతూ ఉంటా.
2: ఓ, రెండును?
3: అవునండి.
2: ఓకే అండి, సరే అండి, మరి మీరు కోరిన పాట వినిపిస్తున్నాను, వినండి.
3: ఓకే, థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: నమస్తే అండి. మేడం గారు
0: నమస్తే అండి. మీ పేరు?
1: సిదంపేట సాదా నరసింహారావు.
0: నరసింహారావు గారు, మీకు ఈరోజు ఏ సినిమాలోని పాట కావాలి? ఏ పాట? టైటిల్ సాంగ్ కావాలి. సరే అండి, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.

0: హలో, మీ మాటతో పాట
1: హలో
0: కార్యక్రమం స్వాగతం అండి. హలో
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు కాగితపు వెంకటేశ్వరరావు అండి, లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత నగర్ నుంచి.
0: వెంకటేశ్వరరావు గారు, మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
1: పూజా ఫలం చిత్రం మేడం.
0: ఏ పాట అండి? ఈరోజు నలుగురు ఐదుగురు శ్రోతలు పాట పాడి మరీ వినిపించి కోరుకుంటున్నారు. బాగా పాడారండి. సరే, మీరు కోరిన పాట వినిపిస్తున్నాను, వినండి.

0: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: భద్రాద్రి కొత్తగూడ నుంచి, కొత్తగూడ జిల్లా నుండి రుద్రపూర్ నుండి చికెన్ రావులు మేడం.
0: మళ్ళీ చెప్పండి ఒకసారి మీ పేరు.
1: చికెన్ షాప్ రావులు మేడం.
0: ఓకే రాములు గారు, మీకు ఈరోజు ఏ సినిమాలోని పాట కావాలి?
1: మాకు రేపటి పౌరుల నుండి మాతృదేవ భావాలి.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వినిపిస్తున్నాను, వినండి.
1: అందరి కోసం
0: డెడికేట్ చేస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ మాటతో పాటే కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
1: థ్యాంక్ యూ మేడం, స్వాగతం మీకు కూడా. నా పేరు ఎనగంటి నాగేశ్వరరావు అండి, నెహ్రూ బస్తి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నాగేశ్వరరావు,
1: అవును మేడం. మాకు ఈరోజు కావాల్సిన పాట చెల్లెలు కాపురంలో చెరిన కింకీలు గల్లు గల్లు మునకర కంకణములు గలగలలాడగా ఆడవి మయూరి నటన మాధవి మయూరి అనే పాట.
0: శోభన్ బాబు గారు నటించిన చిత్రం ఇది.
1: అవునండి,
0: చాలా బాగా పాడారు ఇవాళ.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, మరి మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.

సుందర కంకణములు గలగలలాడగా అడుగులందు కల హంసలాడగా నడుములు తరంగములు గ

0: కార్యక్రమంలో చివరి శ్రోత. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
1: నా పేరు వేమల పరశురాం మేడం. అది రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ మండలం చీర్ల వంజరుండి మేడం.
0: పరశురాం గారు, మీకు ఈరోజు ఏ సినిమా పాట కావాలి
1: మేడం? ఇవాళ భలే తమ్ముడు సినిమాలో ఎంత వారు గానీ అనే పాట వినిపిస్తాను మేడం, మమ్మ రఫి పాడింది.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వినిపిస్తున్నాను, వినండి.
1: ధన్యవాదాలు మేడం.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించిన వారు ఎం సుమన్, బి సుగ్రీవ. మీకు ఇంతవరకు హలో అంటూ మీరు కోరిన పాటలు వినిపించిన నేను మీ రేడియో నేస్తం శిల్ప.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన బాబు మూవీస్ వారి మూగ మనసులు చిత్రంలోని పాటల్ని వింటారు.

0: కొన్ని తిరిగేవాడు మాదా కవళం.
1: ఇల్లు వాకిలి లేని వాడు బెచ్చ మెట్టుకుని తిరిగేవాడు
0: ఎగుడు దిగుడు కన్నులవా.

పొగిడావే మొగుడు మొగుడని మురిశావే కులికావే పొగిడావే పిల్లోయ్ నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానిని కొలుసు.

ఏకచిత్ర గానం శీర్షికన బాబు మూవీస్ వారి మూగ మనసులు చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు కేవీ మహాదేవన్, గేయరచన దాశరథి, ఆత్రేయ కొసరాజు, గాయని గాయకులు ఘంటసాల, పి సుశీల, జమునారాణి.

0: మీ బ్రాండును ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
0: ప్రత్యేక ఆఫర్లా?
1: విద్యా సంస్థ అడ్మిషన్లా?
0: ఆసుపత్రి సేవలా?
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989670706.
0: మరొక నెంబర్ 7989701158.
2: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మామగారు చిత్రం నుండి చిత్ర బృందం పడిన పాట వినండి.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. ఈ పూట రేడియో కార్యక్రమాలు వినిపిస్తున్న నేస్తం శ్వేతమాధురి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్వయం కృషి చిత్రం కోసం జానకి ఆలపించిన పాట.

0: ka-chum, boom, boom, pop, ka-chum, boom, pop, ka-chum, boom, boom, pop, ka-chum, boom,
1: pop, ka-chum, boom, boom, pop, ka-chum, boom, pop, ka-chum, కొంప ముంచినవరు ఎంత గొప్ప సొగసు ఈ ఆడదాచినవరు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

0: Chiquirraca.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, తొలి ముద్దు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించగా భువనచంద్ర సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?

0: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076
0: మరొక నెంబర్ 7989701158.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజ స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గులాబీ. చిత్రం కోసం నాగూర్బాబు గాయత్రి ఆలపించగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి శశిప్రీతం సంగీతం అందించారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: बहुत बड़े परिवर्तन लाने के विधेयक होते हैं, इस पर अच्छी चर्चा संवाद होना चाहिए। लेकिन कल बीएससी की मीटिंग में भी आग्रह किया, आज फिर आग्रह कर रहा हूं कि जिस विषय पर आप छात्रों के विषय पर मांग कर रहे थे, सरकार संसदीय कार्य मंत्री ने कल बीएससी की बैठक में स्पष्ट रूप से कहा कि गृह मंत्री इस बात पर जवाब देने को तैयार हैं, सदन चलना चाहिए।
1: The Speaker expressed concern over repeated disruptions, saying that he is personally saddened over the continuous disruption in the House. As the pandemonium continued, the Speaker adjourned the House till 2 p.m. The proceedings of the Rajya Sabha have resumed after being adjourned till 12 p.m. The government has notified 11 more international ports enabling e-visa holder foreigners to enter India. The Home Ministry said it includes 9 land ports and 2 airports. This includes airports at Bhopal and Tirupati and land ports at Attari and Agartala. The Ministry said the addition of ports further enhances the attractiveness and utility of electronic visa. It noted that India provides approximately 95% e-visa applications in less than 72 hours. The Intermeteorological Department, IMD, has issued a red colour warning for heavy to very heavy rainfall in Rajasthan and West Madhya Pradesh for today. Meanwhile, rain has been occurring intermittently across most parts of Himachal Pradesh since last night. A report.
2: Continuous rainfall across Himachal Pradesh has affected normal life. As many as 106 roads remain blocked due to landslides at several places, while 66 transformers and 19 drinking water supply schemes have also been affected. Concerned departmental teams are working to restore these essential services at the earliest. Meanwhile, the Meteorological Center Shimla has issued an orange alert for rainfall in 3 districts, Kangra, Sirmaur and Mandi, during the next 24 hours. A yellow alert for heavy rainfall has also been issued for 6 other districts. The administration has urged people to exercise caution in view of the possibility of heavy rainfall. Ritesh Kapoor, Akashwani News, Shimla.
1: At least 132 people were killed after a powerful 7.4 magnitude earthquake hit western Colombia yesterday. More than 570 others have been injured, according to the U.S. Geological Survey. The epicenter of the quake was near San Jose del Palma in the Chocó region, about 400 kilometers west of the capital, Bogota. The quake damaged hundreds of buildings and trapped several people under debris. We have news just in. The Rajya Sabha has been adjourned till 2 p.m. India has made a strong start at the Under-23 Commonwealth Fencing Championship in Lagos, Nigeria, winning 17 medals, including 4 gold on the opening day. The Indian contingent has secured 4 gold, 4 silver and 9 bronze medals. Benchmark domestic equity indices were trading around 0.5% lower in forenoon trade today. The Sensex slipped 431 points to 78,111, while the Nifty dropped 135 points to 24,449 when reports last came in. And with that, we end this news bulletin.
3: Akasani Kotagudan Kendram. శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిత్ అజయ్ పోహంకర్ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా ప్రకటనలు.
4: పది లక్షల లాటరీ నాకు.
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
7: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
6: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
8: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం

పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.

0: కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

మీరింతవరకు శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిత్ అజయ్ పొహంకర్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన పోలీసు చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థులకు సంబంధించిన అంశంపై సమాధానమిచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా

0: వ్యాప్తంగా ఉన్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్ననే స్పష్టం చేశారని బిర్లా గుర్తు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించే అత్యంత కీలకమైన సమయం క్వశ్చన్ అవర్ అని స్పీకర్ తెలిపారు. సభలోకి ప్లకార్డులు బ్యానర్లు తీసుకురావడం పార్లమెంటరీ మర్యాదలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
1: सदन में चर्चा हो, प्रश्नकाल हो और महत्वपूर्ण विधेयकों पर चर्चा होना चाहिए. ये विधेयक देश और राष्ट्र के साथ बहुत बड़े परिवर्तन लाने के विधेयक होते हैं. इस पर अच्छी चर्चा संवाद होना चाहिए. लेकिन कल बीएससी की मीटिंग में भी आग्रह किया, आज फिर आग्रह कर रहा हूं कि जिस विषय पर आप छात्रों के विषय पर मांग कर रहे थे, सरकार संसदीय कार्य मंत्री ने कल बीएससी की बैठक में स्पष्ट रूप से कहा कि गृह मंत्री इस बात पर जवाब देने को तैयार.
0: సభలో నిరంతరం అంతరాయాలు కలుగుతూ ఉండడంపై స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభను కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు మంత్రులు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభ ముందుంచారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్, రవాణా, పర్యాటకం, సంస్కృతి, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నివేదికలను కూడా సభకు సమర్పించారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. అయితే బీజేడీకి చెందిన డాక్టర్ సంతృప్త మిశ్రా మాత్రమే ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాన్ని లేవనెత్తారు. అయితే ప్రతిపక్షాల గందరగోళం మధ్య చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. జార్ఖండ్లో నిన్న విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ మార్చిలో పాల్గొన్న సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో విద్యార్థి నిరసన నాయకుడు దేవేంద్రనాథ్ మహతోను ఆసుపత్రిలో చేర్చారు. రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. రాష్ట్రంలో నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ మహతో 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ సమీపంలో జరిగిన పోలీసు లాఠీఛార్జీలో తాను గాయపడినట్టు ఆయన ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీని నిరసిస్తూ జార్ఖండ్లో బీజేపీ ఈరోజు బంద్కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు బంద్ అమల్లో ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య సాహు తెలిపారు. అయితే అన్ని అత్యవసర సేవలను ఈ బంద్ నుండి మినహాయించినట్టు ఆయన చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెడతారు. కేరళ రాష్ట పేరును మార్చాలని కోరుతూ ఉద్దేశించిన బిల్లును పరిశీలించడానికి అమిత్ షా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అలాగే 1962 నాటి జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ చట్టాన్ని మరింత సవరించడానికి ఉద్దేశించిన జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను కూడా ఆయన సభలో ప్రవేశపెడతారు. మరోవైపు రాజ్యసభలో ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు 2026 పరిశీలన ఆమోదం కోసం కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని బొగోటాకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో చోకో ప్రాంతంలోని శాన్జోస్ డెల్ ఫార్మార్ సమీపంలో భూ ప్రకంపన కేంద్రం ఉంది. ఈ భూకంపం వల్ల వందలాది భవనాలు దెబ్బతిన్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వారి కోసం రెస్క్యూ బృందాలు, స్థానిక ప్రజలు శిథిలాల మధ్య గాలిస్తున్నారు. సహాయక పునరావాస చర్యల కోసం నిధులను వేగవంతం చేయాలని కొలంబియా అధ్యక్షులు అబెల్లార్డో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు. పెరీరా, కిబ్డోకాలీ,

0: కానిజాలెస్ వంటి నగరాల్లో ఈ భూకంపం వల్ల భారీ నష్టం వాటిల్లింది. గత దశాబ్ద కాలంలో కొలంబియాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా దీనిని అధికారులు అభివర్ణించారు. న్యూఢిల్లీలోని పార్లమెంటు భవన ప్రాంగణంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వారపు సమావేశం మంగళ్ మిలన్ ఈరోజు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్, ఇతర ఎన్డీఏ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వీసా కలిగి ఉన్న విదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి వీలుగా ప్రభుత్వం మరో 11 అంతర్జాతీయ ఓడరేవులు, ప్రవేశ మార్గాలను గుర్తించింది. ఇందులో 9 ల్యాండ్ పోర్టులు, 2 విమానాశ్రయాలు ఉన్నట్టు హోంశాఖ తెలిపింది. భోపాల్, తిరుపతి విమానాశ్రయాలు, అలాగే అట్టారి, అగర్తల ల్యాండ్ పోర్టులు ఇందులో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఒడిశా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. మరోవైపు ఈ నెల 16 తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, బీహార్లలో ఉరుమురు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లలో కూడా రాబోయే 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫెలోషిప్ నిధులను మంత్రి విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన, ఆమోదం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జాబిల్లి చిత్రం కోసం కేకే చిత్ర ఆలపించిన పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950390.

0: మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: మీ వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు. తదుపరి 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కాగా, 1:50 ఉర్దూలో వార్తలు. అనంతరం 2:00 మిడ్ డే న్యూస్. తదుపరి 2:15 దోపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ముందుగా ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నెలకు సగటున 5,250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న సినిమా ట్రైలర్, పుస్తకం, పోస్టర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో ఆవిష్కరించారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఈ నెల 13వ తేదీ నుంచి ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తుంది. హైదరాబాద్ పరిధిలో పేదలకు నామమాత్ర ధరలకే నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ పథకం దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. వరుస సెలవుల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ గడువును 15వ తేదీ వరకు పెంచుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. నిన్నటి సాయంత్రానికి మీ సేవ ఆన్లైన్ ద్వారా మొత్తం 46,121 దరఖాస్తులు అందాయన్నారు. ఎటువంటి జాప్యం లేకుండా పారదర్శకంగా ఈ నెలాఖరు నాటికి అర్హులకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమం కోసం నెలకు సగటున 5,250 కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో ఖర్చు చేస్తుందని రాష్ట్ర మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

వహించారు. నిన్న సాయంత్రం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి రైతు మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ప్రభుత్వం హయాంలో రైతుల కోసం నెలకు సగటున 2,500 కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి రైతు పక్షపాతిగా నిలిచిందని గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిధులు వెచ్చిస్తోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు గోదాముల సామర్థ్యాన్ని ప్రభుత్వం ఇప్పటికే రెట్టింపు చేస్తుందని మంత్రి చెప్పారు. అలాగే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి ద్వారా సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని, దీనికి రైతులందరూ సహకరించాలని కోరారు. నవభారత యువభేరి చారిత్రక ఘట్టాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. బీజేపీ జాతీయ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన తర్వాత నరేంద్ర మోదీ 2013 ఆగస్టు 11 తేదీన హైదరాబాద్ రైల్వే స్టేడియంలో నవభారత యువభేరి ద్వారా ఎన్నికల శంఖారావం పూరించి 13 ఏళ్లు పూర్తయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డెలిగేషన్ ఫీజు చెల్లించి లక్షలాది మంది తరలివచ్చిన ఆనాటి సభ దేశ రాజకీయాల్లో సరికొత్త శకానికి బీజం వేసిందని గుర్తు చేశారు. ఆ తొలి అడుగుతోనే దేశంలో బీజేపీ విజయ ప్రస్థానం ప్రారంభమై నేడు వికసిత్ భారత్ దిశగా దూసుకుపోతుందని ఆయన సామాజిక మాధ్యమాల్లో సందేశంలో

నవభారత యువ భేరి చారిత్రక ఘట్టాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. బీజేపీ జాతీయ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన తర్వాత నరేంద్ర మోదీ 2013 ఆగస్టు 11 తేదీన హైదరాబాద్ రైల్వే స్టేడియంలో నవభారత యువ భేరి ద్వారా ఎన్నికల శంఖారావం పూరించి 13 ఏళ్లు పూర్తయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డెలిగేషన్ ఫీజు చెల్లించి లక్షలాది మంది తరలివచ్చిన ఆనాటి సభ దేశ రాజకీయాల్లో సరికొత్త శకానికి బీజం వేసిందని గుర్తు చేశారు. ఆ తొలి అడుగుతోనే దేశంలో బీజేపీ విజయ ప్రస్థానం ప్రారంభమై నేడు వికసిత్ భారత్ దిశగా దూసుకుపోతుందని ఆయన సామాజిక మాధ్యమాల్లో సందేశంలో పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న రిఫార్మ్ ఉత్సవ్ కార్యాచరణపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ సివి సోమనాథన్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల సూచనలను ఆచరణాత్మక సంస్కరణలుగా మార్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సన్నాహక ఉత్సవ్ తదుపరి అనే 3 దశల్లో జరుగుతుంది. దీని పర్యవేక్షణకు రాష్ట్రాల్లో కమిటీలు, నోడల్ అధికారులు, ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిఫార్మ్ ఉత్సవ్ ప్రజా కేంద్రిత పాలనను బలోపేతం చేయడమే లక్ష్యమని డాక్టర్ టివి సోమనాథన్ చెప్పారు. అభివృద్ది దశల వారి ప్రక్రియ అని ప్రభుత్వమే వేములవాడ శాసనసభ్యులు ఆదర్శ శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం గొల్లపల్లి గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. గ్రామాల్లో దశల వారీగా అభివృద్ది కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచి సమాజంలో కలిసిపోవాలని డీజీపీ సివి ఆనంద్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామునూరు కర్రెగుట్టలను సందర్శించిన డీజీపీ పామునూరు బేస్ క్యాంప్ చెలిమల, డోలి, తడపాల మీదుగా వేసిన 28 కిలోమీటర్లకు రహదారిని పరిశీలించి అక్కడ శాంతి కపోతాలు ఎగరవేశారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో లొంగిపోయిన 23 మందికి 2 కోట్ల రూపాయల చెక్కులు అందించారు. ఈ సందర్భంగా డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి మావోయిస్టు పార్టీ అణచివేతలో భాగస్వామి అయ్యామన్నారు. సరెండర్ అయిన వారికి ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉపాధి, శిక్షణ, రుణాలు, ఆరోగ్య సమస్యలకు వైద్య సహాయం అందిస్తామని వెల్లడించారు. సాధారణ పౌరులుగా వారు జీవించాలన్నదే మా ప్రధాన ఉద్దేశం అని అన్నారు. అలాగే మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన భార్య, అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టు నాయకులు జనజీవన శ్రవంతిలో కలవాలని డీజీపీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న సినిమా ట్రైలర్, పుస్తకం, పోస్టర్లను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. గోల్కొండ వేదికగా బహుజన రాజ్యం, సామాజిక సమానత్వం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటాలు భావితరాలకు చాటి చెప్పడంలో ఇలాంటి సినిమాలు, పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో నాగార్జునసాగర్ తీరంలో వరుణ యాగం నిర్వహించామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. యాగం ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతాంగం సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, వానలు సమృద్దిగా కురిసి జలాశయాలు నిండి ప్రతి ఎకరానికి సాగునీరు అందాలనే ఉన్నత సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ యాగం నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి పుట్టుకతో, గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్సలు అందించనుంది. లండన్ నిపుణుల బృందం సహకారంతో ఈ నెల 13 తేదీ నుంచి ప్రత్యేక శస్త్రచికిత్సలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా పాత వైద్య నివేదికలతో సోమవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిమ్స్ సిటీ సర్జరీ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. పరీక్షల అనంతరం అత్యవసర పరిస్థితిని బట్టి ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవరమ్మదేవి చెప్పారు. శ్రావణ మాసం ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ నెల 13 తేదీ నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాస ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒకప్పుడు ఒకరిద్దరితో పురుడు

0: పోసుకున్న సదాశయ ఫౌండేషన్ అవయవదాన స్వచ్ఛంద సంస్థ 7,000 మందికి జీవనదానం పొందేలాగా తన వంతు కృషి చేస్తోంది. 2002లో నేత్ర దేహదానం చేసిన కాళోజీ ఆదర్శంతో 2008 అక్టోబర్ 2వ తేదీన కరీంనగర్ జిల్లాలో సదాశయ అవయవదానం స్వచ్ఛంద సంస్థను కొంతమంది కలిసి ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2,300 నేత్ర అవయవ శరీర దానాలపై ఆ సంస్థ ప్రతినిధులు అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ శరీర అవయవదానాలు చేసేలా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి చోడవరపు లింగమూర్తి ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్ కు తెలియజేశారు.
1: ప్రతి ఒక్కరం మన మరణానంతరం మనకు ఎందుకు ఉపయోగపడనటువంటి శరీరంలో నుంచి ఈ కార్నియా అనే పొర ఇవ్వడం వల్ల ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. అలాగే అనుకోకుండా బ్రెయిన్ డెత్ జరిగినప్పుడు మనం ఆర్గాన్స్ ఇవ్వడం వల్ల 8 నుంచి 10 మందికి పునర్జన్మ ప్రసాదించినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము మానవత్వంతో ఆలోచించి ఆర్గాన్స్ వృధా పోకుండా చూడాలని మా యొక్క సంకల్పం.
0: రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ రేపు నల్గొండ జిల్లా పర్యటిస్తున్నందువల్ల అందుకు తగిన ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు ఖుష్రూమ్ నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ రేపు ఉదయం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటారు. ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్రీయ ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. జిల్లాలో 455,596 ఓటర్లుండగా 407,436 ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసిఫాబాద్ జిల్లాలోని మహిళల ఆర్థిక అభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పునరుద్ఘాటించారు. కాగజ్ నగర్ మండలం నజరూల్ నగర్ లో మహిళా సంఘం భవనాన్ని వారు ప్రారంభోత్సవం చేశారు. రేపు ఒకే రోజు 3 అరుదైన ఖగోళ ఘట్టాలు ఆవిష్కృతం కానున్నట్లు జీపీ బిర్లా ఆస్ట్రానమీ ప్రతినిధి మృణాళిని తెలియజేశారు. రేపు తెల్లవారుజామున 6 గ్రహాలు ఒకే వరుసలోకి రావడం, భారత్లో కనిపించని సంపూర్ణ సూర్యగ్రహణం, రాత్రివేళ అద్భుతమైన ఉల్కాపాతం గరిష్ట స్థాయికి చేరడం రేపు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో క్యాన్సర్స్ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే వ్యాక్సిన్స్ గురించి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ గారితో పరిచయం వింటారు.
1: మన ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మన ఆరోగ్యం కార్యక్రమంలో క్యాన్సర్స్ రాకుండా ముందుగానే వ్యాక్సిన్స్ ఎప్పుడు ఎవరెవరు తీసుకోవచ్చు అనే విషయాలు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం.
2: నమస్తే అండి.
1: మేడం, మనం కొన్ని రకాల డిసీజెస్ రాకుండా పుట్టినప్పటి నుంచే వ్యాక్సిన్లు తీసుకుంటాం. పిల్లలకే కాదు, కొన్ని రకాల వ్యాక్సిన్స్ పెద్దవారికి కూడా, రకరకాల జబ్బులకు వ్యాక్సిన్స్ ఉంటున్నాయి. క్యాన్సర్స్ రాకుండా నివారించగలిగే వ్యాక్సిన్స్, వీటి గురించి తెలుసుకునే ముందు ఒకసారి మనం క్యాన్సర్స్ అంటే ఏంటి, ఇన్ని రకాల క్యాన్సర్లు రావడానికి కారణమేంటి, ఈ విషయాలు చెప్తారా మేడం?
2: తప్పకుండా అండి. క్యాన్సర్ అనేది ఏంటంటే అండి, మనకి మామూలుగా ప్రతి ఒక్క మనిషికి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్క కణం మల్టిపుల్ టైమ్స్ డివైడ్ అవుతుందండి. అంటే మల్టిపుల్, చాలా ఎక్కువ సార్లు, కొన్ని లక్షల సార్లు అది మళ్ళీ చనిపోయి మళ్ళీ పుడుతుందన్నమాట. అలాంటి క్రమంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆ నార్మల్గా ఒక కణం నుంచి ఇంకో నార్మల్ కణం రావాల్సింది పోయి, ఒక్కోసారి అది అబ్నార్మల్ కణంగా మారిపోయి వృద్ధి చెంది అది క్యాన్సర్ కణంగా మారే అవకాశం ఉంటుందండి. క్యాన్సర్ కణం యొక్క ముఖ్య లక్షణం

0: అది అంతు లేకుండా దాంతట అదే స్వతహాగా డివైడ్ అవుతూ ఒక పెద్ద ఉండలాగా తయారవటం, ఒక చోట నుంచి ఇంకొక చోట పాకటం, దీన్ని క్యాన్సర్ అంటామండి. దానికి రకరకాల రీజన్స్ ఉంటాయండి. స్వయంకృత అపరాధం అంటాం, అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మామూలుగా మన చేతుల్లో ఉండి మనమంతటా మనం చేసుకున్నది ఏంటంటే అండి, స్మోకింగ్, ఆల్కహాల్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అంటే ధూమపానం వల్ల కానీ లేకపోతే ఆల్కహాల్ ఇంటేక్ వల్ల కానీ లేకపోతే ఏమీ పని చేయకుండా ముందు పాతకాలపు అలవాట్లు కాకుండా ఇప్పుడు వింత వింతగా అంతే కూర్చోవటం, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండటం, ఒక పని నుంచి ఇంకొక చోటకి వెళ్ళకపోవటం, ఫుడ్ అలవాట్లు, విపరీతంగా ఆయిలీ ఫుడ్ తింటాం, వీటన్నిటి వల్ల రకరకాల అవయవాల్లో క్యాన్సర్స్ వస్తాయండి. మన ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తే వాళ్ళు చెప్తారు తంబాకు తినటం వల్ల మనకి ఇట్లాగా థ్రోట్ క్యాన్సర్ వచ్చిందని. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం, అంటే ముక్కు, తర్వాత నోరుకి సంబంధించింది, ఆహార నాళం సంబంధించిందంతా కూడా కంటిన్యూస్ గా ఒక ఎక్స్పోజ్, టొబాకో కానీ ఆల్కహాల్ కానీ ఎక్స్పోజ్ అయితే పేగు కానీ లేకపోతే నోటికి సంబంధించిన అవయవాలు కానీ ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ కణాలు ఎఫెక్ట్ అయ్యి అది క్యాన్సర్ కణంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుందండి. ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ కంటిన్యూస్ గా దేని వల్ల అవ్వచ్చు, కంటిన్యూస్ గా ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే మన ఆహారపు అలవాటు వల్ల అవ్వచ్చు, లేకపోతే స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల అవ్వచ్చు. ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో ఇన్ఫ్లమేషన్ కి, దానించే క్యాన్సర్ వచ్చేస్తుందండి.
1: ఓకే మేడం, మరి ఇన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి కదా, మరి క్యాన్సర్స్ నివారించే అవకాశం ఉందంటారా?
0: తప్పకుండా అండి. ఇంట్రడక్షన్ చెప్పిన విధంగా క్యాన్సర్ నివారించడానికి రకరకాల అండి. ఒక పద్ధతి వ్యాక్సిన్. వ్యాక్సిన్ అంటే యూజువలీ దేనికి ఇస్తామంటే ఒక క్రిములకి సంబంధించిన వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. నేను చెప్పిన ఇందాక వాడిన పదం ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూస్ గా ఒకరికి ఆ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల చుట్టుపక్కలంతా ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే కంటిన్యూస్ గా మన బాడీలో కొన్ని ఇమ్యూనిటీకి సంబంధించిన, రోగనిరోధక శక్తికి సంబంధించిన కొన్ని కణాలు కంటిన్యూస్ గా ఒక చోట ఊడ్కొని కంటిన్యూస్ గా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట కణాన్ని క్యాన్సర్ కణంగా మారటానికి. సో ఇన్ఫెక్షన్ ని ఆపగలిగితే కొన్ని కొన్ని రకాల క్యాన్సర్స్ నివారించవచ్చండి. ముఖ్యంగా రెండు రకాల క్యాన్సర్స్ అండి. ఒకటి గర్భసంచి క్యాన్సర్. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చి ఉంటుంది. రీసెంట్ గా బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ కేవలం ఒక వ్యాక్సిన్ ద్వారా మనం నివారించవచ్చు. ముఖ్యంగా మన దేశంలో ఇన్ఫెక్షన్ ప్రబలంగా ఉందండి. హెచ్పీవీ, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ ప్రబలంగా ఉంది. ఎప్పుడైతే ఆడపిల్లలు మెచ్యూర్ అవుతారో ఆ టైం నుంచి కొన్ని హైజీన్ అంటే శుభ్రం కొంచెం పాటించకపోవటం, ప్యాడ్స్ యాక్సెసిబుల్ గా లేకపోవటం వల్ల చాలా ఫాస్ట్ గా మనకి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక ఇన్ఫెక్షన్ వస్తుందండి. ఇప్పుడు రీసెంట్ గా ఆడవాళ్ళకి సంబంధించిన హెల్త్ లో ముఖ్యంగా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. ఆ వ్యాక్సిన్ అనేది హెచ్పీవీ వ్యాక్సిన్ 9 నుంచి 26 సంవత్సరాల లోపల ఆడవాళ్ళలో కంపల్సరీ తీసుకోవాలండి. 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు అయితే 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి తీసుకోవాలి, మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకోసారి తీసుకుంటే లైఫ్ టైం ప్రొటెక్షన్ అండి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ కి. ఇంకొకటి, ఒకవేళ 15 సంవత్సరాలు దాటిపోతే 15 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపల అయితే గర్భసంచికి సంబంధించిన వ్యాక్సిన్ అయితే 3 సార్లు తీసుకోవాల్సి వస్తుందండి. ఒకటి మొదటిసారి 0 అంటాం, తర్వాత 2 సార్లు 1 నెలకు కానీ 2 నెలలకు కానీ తీసుకోవచ్చు, తర్వాత 6 నెలల తర్వాత తీసుకోవచ్చండి. ఇలా 3 సార్లు తీసుకుంటే మనకి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట గర్భసంచికి. దీనిలో 2 రకాల వేరియంట్స్ ఉంటాయండి, క్వాడ్రావలెంట్ అండ్ నవ్ వాలెంట్ అని ఉంటుంది అండి. గార్డాసెల్ 9 అనేది ఒక ఇంపోర్టెడ్ కంపెనీ, అది మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ తర్వాత కింద గర్భసంచి క్యాన్సర్ కి ప్రొటెక్షన్ ఉంటుంది. సో అదైతే మనకి 45 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు, కానీ మనకి ఈజీగా యాక్సెసిబుల్ గా, చాలా అందరికీ యాక్సెసిబుల్ గా ఉండేది, చాలా కాస్ట్ ఎఫెక్ట్ గా ఉన్నది క్వాడ్రీవాలెంట్ వ్యాక్సిన్ అంటాం. అది ఇండియన్ కంపెనీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మనిషి వాళ్ళంతటా గవర్నమెంట్ వ్యాక్సిన్ కాబట్టి సొంతగా వెళ్ళి వేసుకోవాలన్నా సరే అది పెద్ద ఖర్చు అవ్వదండి, 2 నుంచి 3 వేలు అవుతుంది. మీ ఇంట్లో ఏ ఆడపిల్లన్నా సరే 9 నుంచి 15 సంవత్సరాల లోపల అయితే కేవలం 2 సార్లు టీకా తీసుకొని కేవలం 4 వేలు ఖర్చు పెట్టుకుంటే తనకి జీవితాంతం గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుందండి.
1: ఓకే మేడం, ఇంకా ఈ వ్యాక్సిన్స్ ల ద్వారా ఏ ఏ క్యాన్సర్ ని నివారించవచ్చు మన గర్భసంచి క్యాన్సర్ కాకుండా? ఇంకా
0: ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది కేవలం గర్భసంచే కాదండి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. అంటే నాకు స్మోకింగ్ అలవాట్లేదు, ఆల్కహాల్ అలవాట్లేదు, కానీ క్యాన్సర్ వచ్చిందని చెప్పి చాలా మంది దగ్గర వింటూ ఉంటారు మీరు. ఆ వ్యాక్సిన్ తీసుకుంటే మనకి ఆ నవ్ వ్యాలెంట్ అంటే చాలా ఎక్కువ కవరేజ్ ఉన్న వ్యాక్సిన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పూర్తిగా పోతుందండి. సో ఇది ఇంకోటి, లివర్ కి సంబంధించిన క్యాన్సర్ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చండి. మామూలుగా పుట్టుకతోనే మనకి హెపటైటిస్ వ్యాక్సిన్ వేస్తూ ఉంటారండి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ మామూలుగా మన ఇండియాలో మోస్ట్ కామన్. ఈ లివర్ కి సంబంధించిన క్యాన్సర్ కి ఆల్మోస్ట్ 40% to 50% ఇప్పుడు మామూలుగా ఆహార అలవాట్లు మారటం వల్ల కొవ్వు పదార్థం లివర్ లో చేరటం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. అది కాకుండా మోస్ట్ కామన్ మనం చూసేది ఏంటంటే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు లివర్ లో క్యాన్సర్ రావడానికి రీజన్ ఏంటంటే ఆ నీడిల్స్ ఎలా పడితే అలా షేర్ చేసుకోవడం, అంత ముందు మామూలుగా టీకాలు ఎలా పడితే అలా వేసేవాళ్ళు, ఇప్పటిలాగా ఇంత హైజీనిక్ గా వేసేవాళ్ళు కాదనమాట. లేకపోతే మనమే

0: లేకపోతే అనుకోకుండా తెలియని చోట వెళ్ళి మనకి ఇట్లాగా నీడిల్స్ నుంచి స్ప్రెడ్ అవడం వల్ల హెపటైటిస్ బి అనే ఒక వైరస్ ప్రబలంగా ఉందండి మన ఇండియన్ పాపులేషన్లో. దానివల్ల మనకి చాలా లివర్కి చెడిపోయి దాని నుంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పుట్టుకతోనే అందరు కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ వేస్తున్నారు పిల్లలకి, అది ఖచ్చితంగా తీసుకోవాలి. అది
1: విడతల వారీగా తీసుకోవచ్చా, ఒకసారి తీసుకుంటే సరిపోతుందా?
0: విడతల వారీగా తీసుకోవటమే కాకుండా మనం అందరం కూడా మామూలుగా హెల్త్ కేర్ వర్కర్స్, డాక్టర్స్ కానీ లేకపోతే ఎవరైతే పేషెంట్స్ కి ఎక్స్పోజ్ అవుతారో మధ్య మధ్యలో బూస్టర్ డోస్ కొంచెం ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలండి. రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు కూడా 2-3 సంవత్సరాలకు ఒకసారి బూస్టర్ డోస్ తీసుకోవడం ఇంపార్టెంట్. మన చేతిలో ఉండి మనం ప్రివెంట్ చేసుకోగలనేవి రెండండి, ఒకటి హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఇంకోటి హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పీవీ వ్యాక్సిన్ అండి.
1: ఇంకా మేడం ఆడవాళ్ళకు సంబంధించిన వ్యాక్సిన్స్ ఇంకేమైనా ఉన్నాయంటారా?
0: ఇంకా వేరేవి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఒకటి ఫారెన్ లో వస్తుందని చెప్పి చెప్తున్నారు, కానీ అండి మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుందన్నమాట. వ్యాక్సిన్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఇన్ఫెక్షన్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది. మోస్ట్ కామన్ మిగిలిన ఆడవాళ్ళలో మనం కామన్ గా చూసేది గర్భసంచి సర్వీస్ క్యాన్సర్. మన దేశంలో మోస్ట్ కామన్ గా అన్నిటికన్నా ఎక్కువ రొమ్ము క్యాన్సర్ అండి. రొమ్ము క్యాన్సర్ మన ఒంట్లో ఉన్న హార్మోన్ చేంజెస్ వల్ల లేకపోతే జన్యుపరమైన సమస్య వల్ల వస్తుందండి. దీనికి వ్యాక్సిన్ అంటూ ఏమీ ఉండదండి. దానిలో మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మాడిఫై చేసుకోవడం అంటే ఏంటంటే త్వరగా పెళ్లి చేసుకోవడం, త్వరగా పిల్లలకి పాలు ఇవ్వటం, లేకపోతే పీరియడ్స్ రెగ్యులర్ గా మెయింటైన్ అవ్వటం, నేచురల్ గా ఉండటం, అంటే ఎప్పుడైనా సరే మనము నేచర్ కి దగ్గరగా ఉండాలండి. వృత్తి ధర్మం లేకపోతే సృష్టి ధర్మం అంటాం చూడండి, దానికి దగ్గరగా ఉండాలి. పిల్లలు రెగ్యులర్ గా టైంకి పుట్టడం, వాళ్ళకి పాలు ఇవ్వటం, తర్వాత రెగ్యులర్ గా అన్ని పీరియడ్స్ మెయింటైన్ చేయడం, అనవసరమైన స్మోకింగ్ అలవాటు లేకపోవటం, ఆల్కహాల్ లేకపోవటం. మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళకి సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మగవాళ్ళు కొంత మందు తాగితే, ఎక్కువ మందు తాగినా ఆడవాళ్ళు కొంత మందు తాగినా ఈక్వల్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మన బాడీకి తగ్గట్టు మనం హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకుని వెయిట్ ని ప్రపోర్షనట్ గా మెయింటైన్ చేసుకుంటే ఆడవాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందండి. మరీ ముఖ్యంగా అయితే అందరికీ చెప్పేది ఏంటంటే దీని ద్వారా ఇది రీజన్ కి మీకు రావడానికి ఏంటంటే అందరికీ ఒక నాలెడ్జ్ అవేర్నెస్ ఉండాలి మన బాడీ పట్ల. మనకి 40 ఏళ్లు దాటిన ప్రతి ఆడవాళ్ళు సంవత్సరంకు ఒకసారి కంపల్సరీ మీకు దగ్గర డాక్టర్ గారికి వెళ్ళి రొమ్ముల చెకప్, గర్భసంచికి సంబంధించిన చెకప్ చేయించుకోండి. అది మీరు 65 ఏళ్ల వరకు చేయించుకోవాలంటే 25 సంవత్సరాలు ఎందుకులే డబ్బులు వేస్ట్ అనుకోకుండా కంపల్సరీ మనం బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది కాబట్టి మన హెల్త్ కోసం మనం కష్టపడాలనుకోని ప్రతి ఒక్కళ్ళు దగ్గర డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రొమ్ముల చెకప్, రొమ్ముకి స్కాన్ చేసుకోవాలి, గర్భసంచికి సంబంధించిన చెకప్ చేసుకోవాలండి. ఇది చేసుకుంటే మనకి క్యాన్సర్ అనేది రావటం అనేది ఒక్కోసారి మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ త్వరగా ఫస్ట్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ లో తెలుసుకుంటే గనక అది 100% క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. క్యాన్సర్ అనగానే భయపడాల్సిన అవసరం లేదండి. ఏదన్నా స్టార్టింగ్ స్టేజ్ క్యాన్సర్ అయితే కనుక అది మంచిగా క్యూర్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన బాడీలో ఉన్న చేంజెస్ మనం గమనిస్తూ ఉండాలి, దానికి తగ్గట్టు దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం జాగ్రత్తలు పడాలి.
1: ఓకే మేడం, క్యాన్సర్ నివారించడంలో వ్యాక్సిన్స్ అనేది సక్సెస్ రేట్ ఎంత ఉంది మేడం? ఒక వంశంలో జన్యుపరంగా క్యాన్సర్స్ కూడా వస్తుంటాయంటారు కదా, ఇలా క్యాన్సర్స్ ఉన్న పేషెంట్లు ఉన్నట్లయితే క్యాన్సర్స్ వచ్చే అవకాశం తర్వాత తరాలకు కూడా ఉంటుంది అంటారు కదా, మరి ఇలాంటి వారు వ్యాక్సిన్స్ ముందుగానే తీసుకోవచ్చా?
0: ఫర్ సపోజ్ ఒక కుటుంబంలో జన్యుపరమైన సమస్య వల్ల క్యాన్సర్ వస్తుంది అనుకోండి, ఒక వ్యక్తికి డిటెక్ట్ అయింది క్యాన్సర్ జన్యుపరమైన సమస్య వల్ల వచ్చింది. జన్యుపరమైన టెస్ట్ ఏంటంటే బ్లడ్ శాంపుల్ అండి, తెల్ల రక్త కణం మీద చేస్తారు. అది వీళ్ళకి ఏమైనా బాడీలో లోపం వల్ల క్యాన్సర్ వస్తుందా లేదా అనేది తెల్ల రక్త కణం మీద చేసి నిర్ధారించిన తర్వాత వాళ్ళ నుంచి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ పిల్లలకి రాకుండా ఉండాలంటే భార్యాభర్తలు రెగ్యులర్ గా కాకుండా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వాళ్ళ పిల్లల్ని కనాలి. ఎందుకంటే మామూలుగా భార్యాభర్తలు కలిస్తే మన ఒంట్లో ఉన్న జీన్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్లే ఛాన్స్ 50-50 ఉంటుందండి. ప్రతి ఒక్క మనిషిలో ఒక జీన్ అమ్మ దగ్గర నుంచి, ఒక జీన్ నాన్న దగ్గర నుంచి వస్తుంది. సహజంగా క్యాన్సర్ వచ్చే జీన్స్ ఏంటంటే ఆ రెండు జీన్స్ లో ఒక జీన్ మాత్రం ఎఫెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మన నుంచి మన పిల్లలకి వెళ్ళే అవకాశం 50% ఛాన్స్ ఉంటుందండి. ఏ వ్యక్తికి అయితే జన్యుపరమైన సమస్య ఉందని డిటెక్ట్ అయ్యిందో ఆ వ్యక్తి పిల్లల్ని ప్లాన్ చేసుకునేటప్పుడు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వెళ్తే ఒక మనిషి దగ్గర నుంచి 10 నుంచి 12 పిండాలు తయారు చేస్తారండి. సో ఆ 12 పిండాల్లో సగం పిండాలు మంచిగా ఉండే అవకాశం, సగం పిండాలు క్యాన్సర్ జీన్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఆ పిండాల మీద టెస్ట్ చేసి ఏ పిండం అయితే జన్యుపరమైన సమస్య వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఉందో ఆ పిండాన్ని తల్లి గర్భంలో పెట్టేస్తే తన నుంచి తన నెక్స్ట్ జనరేషన్ కి వెళ్లకుండా ఎప్పటికీ అది 100% తన తరతరాలు ఎఫెక్ట్ అవ్వకుండా ఎప్పటికీ అది ఆగిపోతుందండి. అది చాలా ముఖ్యమైన విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏదైనా కుటుంబంలో ఎక్కువ మందికి క్యాన్సర్ బారిన పడ్డారు, అలవాట్లు లేవు, అయినా క్యాన్సర్ వచ్చిందంటే గనక మీరు తప్పకుండా దగ్గరున్న క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ఆ ప్రత్యేక నిపుణుల్ని కలిసి దానికి సంబంధించిన రక్త పరీక్ష చేసుకొని బయటపడిన తర్వాత వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ బాడీలో ఏదైనా స్టార్టింగ్ స్టేజ్ లో డిటెక్ట్ అయితే తొందరగా క్యూర్ అవ్వడానికి

0: అండ్ అదే కాకుండా తన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇబ్బంది పడకుండా తన పిల్లలు తనకు పిల్లలకు పిల్లలు మనవలు ముని మనవరాలు ఎవరు ఎప్పటికీ ఏవి ఇబ్బంది పడకుండా ఉండాలంటే పిల్లలు ప్లాన్ చేసుకునేటప్పుడు ఆ పిండాన్ని మీరు కృత్రిమంగా చేసుకుని పిండానికి టెస్ట్ చేసుకున్న తర్వాత అది గర్భం దాల్చినట్టయితే గనక ఎప్పటికీ మీ కుటుంబం ఎప్పటికీ రక్షణతో ఉంటుంది. అది అందరూ బాగా తెలుసుకోవాల్సిన విషయం. మన భారతదేశంలో దాని గురించి అవగాహన చాలా తక్కువ కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని మేము తీసుకొని అందరికీ హెల్ప్ చేద్దామని చెప్పి అనుకుంటున్నామండి.
1: ఓకే మేడం, అయితే వంశపారంపర్యంగా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు, కాబట్టి ఐవీఎఫ్ పద్ధతి పాటిస్తే చాలా వరకు బెటర్ దెన్ ముందు ముందు రాకుండా జాగ్రత్త పడొచ్చు.
0: అంటే ఎవరికైతే సమస్య డిటెక్ట్ అయిందో జన్యుపరమైన సమస్య, వాళ్ళు మామూలుగా పద్ధతి కాకుండా కృత్రిమ పద్ధతిలో వెళ్ళి ఆ పిండం మనం రెగ్యులర్ గా భార్యాభర్త కలిసినప్పుడు ఎవరికి ఏ అండం నార్మల్ గా అవ్వచ్చు అబ్నార్మల్ గా అవ్వచ్చు,
1: అవును,
0: సో మనకి తెలియదు కాబట్టి ఇలా చేసుకుంటే ఆ అండాన్ని ఆ పిండాన్ని సెలెక్ట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం కాబట్టి మనం మన నెక్స్ట్ జనరేషన్ కి మనం ఎప్పటికీ మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి డెఫినెట్ గా ఈ పద్ధతి పాటించాలి. అది వెళ్లే ముందర మీరు కన్సల్టెంట్ డాక్టర్ ని మీరు కలిసి దీని గురించి మీరు డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి.
1: ఓకే, శ్రోతలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలి. మేడం, మరి ఇప్పుడు ఈ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా వేయించుకునే వ్యాక్సిన్స్ గురించి మరి ఈ రంగంలో ఎలాంటి రీసెర్చ్ జరుగుతుంది, ఇంకా ఎలాంటి రీసెర్చ్ చేస్తే బాగుంటుంది? సంథింగ్, ఇంకా చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి, ఓరల్ క్యాన్సర్స్ ఉన్నాయి, స్టమక్, లివర్ ఇలాంటివి చాలా ఉన్నాయి మేడం. ఇంకా డిసీజెస్, క్యాన్సర్ అనేది అటాక్ కాకుండా ఉండాలంటే ఎలాంటి రీసెర్చ్ అనేది జరుగుతుంది?
0: సో క్యాన్సర్ అనేది అటాక్ అయిన తర్వాత క్యూర్ అవడానికి రీసెర్చ్ ఎక్కువ జరుగుతుందండి. అటాక్ అవ్వకుండా ఉండటానికి ప్రివెన్షన్ గురించి అయితే కనుక రీసెర్చ్ మెయిన్ ఇన్ఫెక్షన్స్ పరంగా ఉందండి. అండ్ ఆ ఇన్ఫెక్షన్స్ అంటే కొన్ని చోట్ల ఇప్పుడు మీరు అన్నట్టు ఒక స్టమక్ క్యాన్సర్ కూడా ఒక ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది, దానికి వ్యాక్సిన్స్ ఇప్పుడు కనుక్కుంటున్నారు. కానీ మన ఇండియాలో మోస్ట్ ప్రబలంగా ఇన్ఫెక్షన్ వల్ల కాకుండా స్మోకింగ్ అలవాటు వల్ల ఎక్కువ ఉంది కాబట్టి ఫారెన్ కి మనకి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి, సో దానికి సంబంధించినది మనమైతే దానికి ప్రస్తుతానికైతే యాక్టివ్ గా జరగట్లేదండి. బట్ కాకపోతే డెఫినెట్లీ దానికి ఇంక్లైన్ టువర్డ్స్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి ఇంక్లినేషన్ ఉంది. కానీ అన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా రావు కాబట్టి, అవి మోస్ట్ హ్యాబిట్స్ వల్ల వస్తాయి కాబట్టి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల వస్తాయి కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ జరుగుతుంది. అంటే కొవ్వుకు సంబంధించినవి, ఆ కొవ్వు తగ్గించడానికి లేకపోతే అక్కడ డిపాజిట్ అయితే దానికి సంబంధించినవి, వాటి మీద ఎక్కువ రంగంలో జరుగుతుందండి. ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్, ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్ వచ్చేవి చాలా తక్కువ ఉంటాయండి. వాటికి సంబంధించింది ఆల్రెడీ చాలా ముందుకు వెళ్ళిపోయి ఉన్నాము. ఇండియాకి సంబంధించిన దాని గురించి అయితే మాట్లాడాలంటే గనక ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను క్వాడ్రావలెంట్ వ్యాక్సిన్ అనేది ఆల్రెడీ మన ఇండియన్ వ్యాక్సిన్స్ మంచి మంచి బాగా అందుబాటులోకి వచ్చిందండి. ఫారెన్ వ్యాక్సిన్ 15,000 ఉంటే ఇప్పుడు ఇండియన్ వ్యాక్సిన్ 2,000-2,500 వచ్చేస్తుంది అనమాట. అది ఆల్రెడీ మన వ్యాక్సిన్స్ అనేది మన హైదరాబాద్, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇన్ ఇండియా అండి. సో మనం ఆల్రెడీ దానికి చాలా ముందంజలో ఉన్నాం, చాలా బాగా మంచి క్వాలిటీ హై క్వాలిటీ వ్యాక్సిన్స్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇంకొకటి నేను ఇందాక చెప్పినట్టు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ తర్వాత కింద గర్భాశయం సంబంధించింది గార్డాసిల్ 9 అనేది ఉంటుందండి. అది కూడా పేటెంట్స్ ఎక్స్పైర్ అయిపోతే రెడీగా ఉన్నారు కాబట్టి ఇది రీసెర్చ్ ఒక్కటే కాదు, అందరికీ అందుబాటులో ఎట్లా తీసుకొని రావాలి అనే దాని మీద మన ఇండియా ఎప్పుడు ముందుంది. కోవిడ్ సమయంలో మనం అంతా ఆల్రెడీ మనం నిరూపించాము అందరికీ, మనమే కాదు ప్రతి ఒక్క కంట్రీకి మనం ఒక ఆదర్శంగా నిలిచాము. సో ఇది ఆల్రెడీ అందరికీ అందుబాటులో చేయడానికి వ్యాక్సిన్ కంపెనీస్ అన్ని కూడా చాలా మంచిగా హై క్వాలిటీ నాణ్యమైన వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా అది అందుబాటు ధరలో పెట్టడం హర్షించదగ్గ విషయం.
1: మేడం, మరి ఇన్ని రకాల క్యాన్సర్స్ ను ఎలా నివారించవచ్చు, వీటికి వ్యాక్సిన్స్ ఏ విధంగా వేయించుకోవాలని అన్నారు కదా, మరి ఎన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చు మేడం? ఇలా వేటిని మనం తప్పించుకోలేము, పూర్తిగా నివారించే క్యాన్సర్స్ ఏమున్నాయి?
0: పూర్తిగా నివారించగలసిన క్యాన్సర్స్ అండి గర్భసంచి క్యాన్సర్ వ్యాక్సిన్ ద్వారా నివారించవచ్చు. లివర్ కి సంబంధించిన ఒక రకమైన ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే క్యాన్సర్ కూడా పూర్తిగా ఎప్పటికీ నివారించవచ్చు ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే. మిగిలినవన్నీ కూడా ఈ కేవలం ఇన్ఫెక్షన్ వల్లే కాకుండా మిగిలిన వేటే వాటి వల్ల వస్తున్నాయి కాబట్టి పూర్తిగా నివారించగలని మాత్రం చెప్పలేను. బట్ సర్విక్స్ క్యాన్సర్ అండ్ లివర్ క్యాన్సర్ ఈ రెండు కూడా వ్యాక్సిన్స్ ద్వారా పూర్తిగా నివారించగలుగుతాం అన్నమాట.
1: మేడం, ఇప్పుడు ఈ క్యాన్సర్స్ ని నివారించగలిగే వ్యాక్సినేషన్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, అయితే చాలా మందికి అపోహ ఉంటుంది, క్యాన్సర్స్ ని ముందుగానే గుర్తించగలిగే టెస్టులు కూడా చేయించుకోవాలి, మీరు అన్నట్టు పాప్స్మియర్ టెస్ట్ కానీ మామోగ్రామ్ టెస్ట్ కానీ ఇలా చేయించుకోవాలంటే సాధారణంగా అందరూ ముందుకు రారు, భయపడుతుంటారు. అలా అనే కాకుండా దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది దాని గురించి కూడా అందరికీ సామాన్య జనాలకు కూడా అందుబాటులో ఉందంటారా ఈ వ్యాక్సినేషన్? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్, జనాలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ పట్ల అవగాహన కలిగించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది?
0: తప్పకుండా అండి, మీరు అన్నట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి.

0: అందుకని మీరు కొత్త బడ్జెట్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ దీనికి స్పెషల్ బడ్జెట్ అలొకేట్ చేసింది. ఒక పర్సన్ కి దాని గురించి అవగాహన కావాలంటే దగ్గరున్న క్యాన్సర్ హాస్పిటల్ కి వెళ్ళండి. ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో, మామూలుగా ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకున్నట్టు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కానీ నిజామ్స్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ సంబంధించిందండి. స్వచ్ఛంద ట్రస్ట్ హాస్పిటల్ అయితే డాక్టర్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి. ఈ మూడు సంస్థల్లో మనకి గవర్నమెంటే కాకుండా రోటరీ క్లబ్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఉమెన్స్ వెల్ఫేర్ గురించి రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి కానీ స్పెషల్ ఫండ్స్ ఇచ్చి మరి వ్యాక్సిన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుందండి. ఫ్రీగా ఇస్తున్నారు యాక్చువల్లీ. సో ఒకవేళ కొనుక్కోవడం కూడా మీరు అన్నట్టు పెద్ద ఖర్చైన విషయం కాదండి. 2,000 రూపాయలు 2,800 రూపాయల్లో వచ్చేస్తుందండి వ్యాక్సిన్ ఇండియన్ మేడ్ అయితే కనుక. సో మీరు ఈ మూడు హాస్పిటల్స్ హైదరాబాద్ లో వెళ్ళినా లేకపోతే ఈ తెలంగాణ ఏపీ స్టేట్ లో కూడా ఈ మూడు చోట్లకి వెళ్ళినా సరే మీకు రోటరీ క్లబ్ కానీ గవర్నమెంట్ హెల్ప్ కానీ దానివల్ల మీకు వ్యాక్సిన్స్ చాలా అతి తక్కువగా లేకపోతే ఫ్రీగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మీరు కలవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ డెఫినెట్లీ బెటర్ దాన్ క్యూర్ అండి. స్క్రీనింగ్ అని అన్నట్టు దాని గురించి అయితే మాత్రం ఈ మూడు చోట్లకి వెళ్తే కనుక మీకు అతి తక్కువగా లేకపోతే ఫ్రీగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి కన్సల్టెంట్ ఒక ఫీమేల్ ఒక ఆడవాళ్ళకి కంఫర్టబుల్ ఆడవాళ్ళతో ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు ఎవరైతే ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళకు తరచూ ఇవి చూస్తుంటారు కాబట్టి వాళ్ళని వెళ్ళి వాళ్ళకున్న అపోహలన్నీ క్లియర్ చేసుకోవడం అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండి. సో దిస్ ఇస్ వెరీ మచ్ యాక్సెసిబుల్. అందరికీ అందుబాటులో ఉన్న సంస్థలు ఈ మూడు కాబట్టి మన హైదరాబాద్ లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, నిజామ్స్ హాస్పిటల్, బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్, ఈ మూడు కూడా మీకు చాలా అందుబాటులో ఉంటుంది, అతి తక్కువ ధరలు అవుతుంది. కాబట్టి తప్పకుండా అక్కడ ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు క్యాన్సర్ స్పెషలిస్ట్ వెళ్ళి కలిసి మీ అపోహలు పటాపంచలు చేసుకుని హెల్దీగా హెల్దీ లైఫ్ జీవించాలని మేము కోరుకుంటున్నాం. వ్యాక్సిన్స్ ఒక పూర్తి అవగాహన రకరకాలుగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఈవెన్ మేము ఆంకాలజిస్ట్ గా మేము కూడా దాన్ని ఒక ఉద్యమంలా తీసుకొని చేస్తున్నాం. ఎందుకంటే ఆ బారిన పడకుండా ఉండడం కాపాడటం కూడా ఒక ముఖ్యమైన బాధ్యత మాకు. కాబట్టి దానికి సంబంధించిన అవగాహన పెంచడానికి మేము రకరకాల సోషల్ ప్లాట్ఫామ్స్ లో తీసుకొని మేము అవగాహన పెంచడానికి చెప్తున్నామండి. వ్యాక్సిన్ ఒక్కటే కాదండి, శుభ్రంగా ఉంచుకోవటం, పీరియడ్స్ హైజీన్ ముఖ్యంగా ఆడవాళ్ళు పీరియడ్స్ అప్పుడు అంటే నెలసరి వచ్చినప్పుడు హైజీనిక్ గా ఉండటం, ప్యాడ్స్ వాడటం, ఇంకా ఆ బట్టలు వాడే పద్ధతి పోగొట్టలేదు చాలా మంది కూడా. ప్యాడ్స్ ఇప్పుడు అతి తక్కువగా గవర్నమెంట్ కూడా దాన్ని సబ్సిడైజ్ చేసిన ధరలో ఇస్తున్నాయన్నమాట. సో ప్యాడ్స్ శుభ్రంగా వాడుకోవటం, తర్వాత బత్తతో కలిసిన తర్వాత శుభ్రం చేసుకోవటం, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి అండి. వ్యాక్సిన్ ఒక్కటే కాదు, ఇవన్నీ తీసుకుంటే అది ఓన్లీ సర్విక్సే కాదు, రకరకాల సమస్యలన్నీ కూడా మనకి నయమవుతాయి. ఇదే కాదు, గర్భం దాల్చినప్పుడు రకరకాల సమస్యలు కూడా వీటి వల్లే వస్తాయి కాబట్టి, అండ్ నెలసరి కూడా సమస్యలు కూడా వీటి వల్లే వస్తాయి కాబట్టి ఇవన్నీ చేసుకోవడం ఆడవాళ్ళకి మరీ ముఖ్యమైన విషయం అండి ఇది. సో ప్రతి ఒక్కళ్ళు దాని గురించి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళతోనే ఆడవాళ్ళని కలవండి. గైనకాలజిస్ట్ అనే వాళ్ళు దీనికి సంబంధించిన అవగాహన మీకు కొంతవరకు చెప్పగలుగుతారు, కానీ ఆంకాలజీ విభాగంలో ఆడవాళ్ళు ఉన్న వాళ్ళు స్పెషల్ గా బ్రెస్ట్ తర్వాత గైనిక్ కి సంబంధించిన దానిలో స్పెషలైజ్ చేస్తుంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా వరకు కూడా వాళ్ళని కలిసి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎట్లా ఉంటుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి.
1: ఓకే మేడం, ఇంకొక విషయం మేడం, క్యాన్సర్స్ వచ్చింది లేదు తెలుసుకోవడానికి మనం టెస్ట్ చేయించుకుంటాం కదా. మామూలుగా అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆడవాళ్ళకు సంబంధించిన ఈ పాప్స్మియర్ టెస్ట్, మామోగ్రామ్ టెస్టే కాకుండా మిగతా వాటికి టెస్ట్ చేసినప్పుడు ఏ విధమైన పరీక్షలు చేస్తే ఇది క్యాన్సర్ అని తెలుస్తుంది మేడం?
0: సో పాప్స్మియర్ మ్యామోగ్రామే కాదండి, మామూలుగా అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ కొన్ని ట్యూమర్ మార్కర్స్ అంటామంట రక్త పరీక్షలు, అవి చేసుకొని చూసుకొని అనుకోవాలి పేషెంట్ కి ఇట్లా ఏమన్నా వచ్చే అవకాశం ఉంది లేదా ఇబ్బంది ఉందని దాంతో మనకి తెలుస్తుంది.
1: సమస్యను బట్టి
0: పేగుకి సంబంధించిన సమస్య ఉంటే ఒక ట్యూమర్ మార్కర్ ఒక రకమైన స్కాన్ ఉంటుందండి. రొమ్ముకి సంబంధించిన సమస్య అయితే కేవలం మ్యామోగ్రామే చేస్తాము. ఋతుస్రావంలో సమస్య అయితే కనుక గర్భసంచికి సంబంధించిన స్పెషల్ స్కాన్స్ ఉంటాయి. ఒట్టి పొట్ట స్కాన్ కాకుండా గర్భసంచి ఎలా ఉంది, దానిలో ఉన్న ఒక పొర ఎంత థిక్గా ఉంది, దానిలో ఏమైనా గడ్డలు ఉన్నాయనే స్పెషల్ స్కాన్స్ ఉంటాయండి అల్ట్రాసౌండ్ లోనే అవి. అదే కాకుండా కొన్ని ట్యూమర్ మార్కర్స్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే దానిలో ఉన్న లోపం ప్రకారంగా ఇంకా ఎక్కువ సిటీ స్కాన్లు కానీ పెట్ స్కాన్లు కానీ చేస్తూ ఉంటామండి అవసరం అయితేనే. ఊరికే పెట్ స్కాన్, చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు, నాకు పెట్ స్కాన్ చేయండి నాకు భయంగా ఉంది క్యాన్సర్ ఉందని మా ఇంటి పక్కన వచ్చింది ఇట్లా చెప్తా ఉంటారు. పెట్ స్కాన్ అనేది సహజంగా ఊరికూరికే చేసుకోకూడదండి, అవసరం అయితేనే చేసుకోవాలి. ఎందుకంటే దానిలో చాలా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి మితంగా చేసుకోవాలి. క్యాన్సర్ అని డౌట్ ఉంటే మాత్రమే చేసుకోవాలి, అది కూడా డాక్టర్ నిర్ధారిస్తారు మీకు చేయాలా వద్దా అనేది. మీరు సొంతగా మీరు పెట్ స్కాన్ సెంటర్కి వెళ్ళి చేసుకోవడం అయితే కరెక్ట్ పద్ధతి కాదు. విపరీతమైన రేడియేషన్ ఎక్స్పోజర్ అనవసరంగా ఎవరు కూడా లోన్ అవ్వకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెట్ స్కాన్ సెంటర్స్కి వెళ్ళి నాకు పెట్ స్కాన్ కావాలని చేస్తున్న ఎంబీబీఎస్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ చూపించి ప్రతి ఒక్కరు చేయించుకుంటున్నారు, అది ఒక స్క్రీనింగ్ లా చేయించుకుంటున్నారు, అది స్క్రీనింగ్ ప్రోటోకాల్ కాదు. స్క్రీనింగ్ అనేది సింపుల్ ప్రోటోకాల్ తో చేసుకుని అవసరమైతేనే పెట్ స్కాన్లకు కానీ సిటీ స్కాన్లకు కానీ వెళ్ళాలండి.
1: మేడం ఎన్ని ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకుంటే సేఫ్ అంటారు? మాటికి చేయించుకుంటే కూడా మనకు శరీరంలోని ఇతర కణాలం పైన కానీ ప్రభావం పడుతుంది కదా, రాయలాగంటారు.
0: సంవత్సరానికి ఒకసారి అందరికీ మేము ప్రిఫర్ చేస్తామండి, పైగా స్క్రీనింగ్ టైంలో మేము

0: సజెస్ట్ చేసేది అల్ట్రాసౌండ్. దానివల్ల ఎటువంటి హాని ఉండదు. ఇంకోటి రొమ్ముకి సంబంధించిన స్కాన్, ఛాతీకి సంబంధించిన ఎక్స్రే కూడా సంవత్సరంకు ఒకసారి ఎక్స్పోజ్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. సో క్యాన్సర్ గుర్తించాలి అంటే ఎటువంటి లక్షణాలు ఉంటే క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం అండి. ఒక్కొక్క అవయవానికి సంబంధించి ఒక్కొక్క రకమైన ఇబ్బంది వస్తుందండి. రొమ్ము అయితే రొమ్ములో నొప్పి రావటం, లేకపోతే రక్తం చుక్కలు కారటం రొమ్ము నుంచి, లేకపోతే విపరీతమైన నొప్పి పుట్టడం, ఇవన్నీ కూడా రొమ్ముకులో ఏమైనా గడ్డ తెలుస్తున్నా, లేకపోతే విపరీత నొప్పి ఉన్నా, లేకపోతే రక్తం వస్తున్నా, రొమ్ము పైన ఉన్న చర్మం ఒక రంగు మారుతున్నా డాక్టర్ గారిని కలవాలండి. గర్భసంచికి సంబంధించింది అయితే ఋతుస్రావంలో మార్పు రావటం, లేకపోతే పొట్టలో విపరీత నొప్పి రావటం, లేకపోతే పొట్టలో ఏదో గడ్డ ఉన్నట్టు తెలియటం, ఇది కూడా ఒకటి గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ ఒక లక్షణాలండి. పేగుకు సంబంధించిన లక్షణాలు అయితే కనుక మనకి ఏదైనా కొంచెం తిన్నా సరే అరుగుదల లేనట్టు ఉండటం, వెంటనే పొట్టు ఉబ్బిపోయినట్టు ఉండటం, మోషన్ పాస్ చేసినప్పుడు కొంచెం రక్తం రావటం కానీ, లేకపోతే మోషన్ ఒక రంగు నలుపుగా మారటం కానీ, ఇది కూడా క్యాన్సర్ సంబంధించినవండి. లేకపోతే మోషన్ విపరీతంగా గట్టిగా అవటం, లేకపోతే మలబద్ధకం చాలా ఎక్కువగా విపరీతంగా అనిపించినా సరే అదొక క్యాన్సర్ ఒక లక్షణం అండి. ఊపిరితిత్తులకు సంబంధించిన దానికి వస్తే కనుక దగ్గు రావటం, ఆయాసం రావటం విపరీతంగా ఎక్కువ అవటం, ఆడవాళ్ళకి స్మోకింగ్ అలవాటు లేని ఆడవాళ్ళకి కనుక దగ్గు వచ్చి ఎక్కువసేపు ఉన్నా, లేకపోతే ఆయాసం ఎక్కువసేపు ఉన్నా సరే వెంటనే దానికి సంబంధించిన టెస్టులు చేసుకోవాలండి. క్యాన్సర్ అనేది చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఈ మూడు అవయవాలు మోస్ట్ కామన్ అండి. ఎవరైతే తంబాకు తాగుతారో లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకి నోటికి సంబంధించిన గడ్డలు రావటం, లేకపోతే అల్సర్ ఒక అల్సర్ ఫామ్ అయి తగ్గకుండా ఉండటం, ఇవి నోటికి సంబంధించిన లక్షణాలండి. ఇది ఇన్ జనరల్ మనకి కామన్ గా ఉండే క్యాన్సర్స్, నోటికి సంబంధించిన క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, రొమ్ముకి సంబంధించిన క్యాన్సర్, పేగు క్యాన్సర్, తర్వాత గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ యొక్క లక్షణాలండి. ఈ లక్షణాలు ఏ ఉన్నా సరే వెంటనే దగ్గరున్న క్యాన్సర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన టెస్టులు చేసుకొని ఏదున్నా సరే స్టార్టింగ్ స్టేజ్ అర్లీ స్టేజ్ క్యాన్సర్ అనేది కూడా మంచిగా క్యూర్ చేయొచ్చండి. కరోనా టైంలో అందరం ఒక 6 నెలలు మాస్క్ పెట్టుకొని తిరిగాం, అట్లానే క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ అయితే ఒక 6 నెలలో ఎంతో వ్యవధిలో ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అవుతుంది. ముందు ఎట్లా ఉన్నారు మళ్ళీ అలా మీరు మామూలుగా మళ్ళీ జీవించవచ్చు. నార్మల్ లైఫ్ స్పాన్ అంత అందరూ ఎంత జీవిస్తారు అన్ని సంవత్సరాలు మంచిగా జీవించవచ్చు.
1: ఓకే మేడం, మరి చివరిగా మన శ్రోతలందరికీ కూడా ఈ వ్యాక్సిన్స్, ముందు జాగ్రత్తగా వేసుకునే వ్యాక్సిన్స్ గురించి ఒకసారి అందరికీ అవగాహన అయ్యేటట్టు అర్థమయ్యేటట్టు ఒకసారి చెప్తారా మేడం?
0: తప్పకుండా అండి. మీ ఇంట్లో ఆడపిల్లలు కనుక ఉన్నట్లయితే 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల లోపల ఆడవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీరు దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్లి వ్యాక్సిన్స్, గైనకాలజిస్ట్ కానీ లేకపోతే క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్ గారిని కలిసి కానీ మీరు వ్యాక్సినేషన్ గురించి అడగాలండి. 9 నుంచి 15 ఏళ్ల లోపల ఆడవాళ్ళు, ఆడపిల్లలు అయితే కనుక 2 సార్లు వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. ఒకటి మొదటిసారి, ఇంకోటి 6 నెలల తర్వాత. 15 నుంచి 26 ఏళ్ల లోపల ఆడవాళ్ళు అయితే కనుక 3 సార్లు వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకటి మొదటిసారి, ఇంకోటి 2 నెలల తర్వాత, ఇంకోటి 6 నెలల తర్వాత ఇలా తీసుకోవాల్సి వస్తుందండి. అండ్ 45 ఏళ్ల వరకు కూడా తీసుకోవచ్చు, కానీ అది గార్డాసిల్ 9 అనే ఒక ఫారెన్ కంపెనీదండి. అది కొన్ని స్పెషల్ చోట్ల మాత్రమే దొరుకుతుంది. 45 ఏళ్ల వరకు కూడా వేసుకోవచ్చు, కానీ దానివల్ల ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది. కాబట్టి మేము 26 ఏళ్ల లోపల మాత్రమే మీరు వేసుకొని స్ట్రాంగ్ గా డాక్టర్స్ చెప్తారు. కాబట్టి ఇది మీరు 9 నుంచి 26 ఏళ్ల లోపల ఉన్న ఆడవాళ్ళందరూ కూడా కంపల్సరీ వెళ్ళి మీరు కలిసి వ్యాక్సిన్స్ వేసుకోవాలి. హెపటైటిస్ కి సంబంధించిన వ్యాక్సిన్స్ అనేది పుట్టుకతోనే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా వేస్తున్నారు కాబట్టి అది కంపల్సరీ ప్రతి పిల్లలకి బై డిఫాల్ట్ వెళ్లిపోతుంది. కానీ పెద్దవాళ్ళందరూ కూడా బూస్టర్ డోసెస్ వేసుకోవటం, ఒకవేళ ముందు తరహా వ్యాక్సిన్ వేసుకోకపోతే వేసుకోవటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అది 3 సార్లు వేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం బూస్టర్ డోస్ వేసుకుంటే మంచిది. ఎందుకంటే మనం తెలియకుండా చాలా చోట్ల ఎక్స్పోజ్ అవుతాం అనుకోకుండా, రక్తానికో లేకపోతే నీడిల్స్కో తెలియకుండా ఎక్స్పోజ్ అవుతాం. కాబట్టి దీనికి సంబంధించింది కూడా వేసుకుంటే మనం ఎప్పటికీ ప్రివెంట్ చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా మన బాడీ గురించి మనం అవేర్ గా ఉండటం, హెల్దీ లైఫ్ స్టైల్స్, హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం ముఖ్యమైనది. అండ్ మనం ప్రతి ఆడవాళ్ళు కూడా ముఖ్యంగా రొమ్ము గర్భసంచికి సంబంధించిన హెల్త్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళ బాడీని వాళ్ళు ఒకసారి వారానికి ఒకసారి తన గురించి తన టైం స్పెండ్ చేసుకోవాలి. కేవలం ఇంట్లో మనుషులకే కాకుండా ప్రతి ఆడవాళ్ళు తను బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. కాబట్టి తన గురించి తను ఒక వారం సమయం వెచ్చించుకొని రొమ్ములను ఎగ్జామిన్ చేసుకోవడం, పొట్టలు ఏమైనా తేడా ఉందా, లేకపోతే రక్తస్రావంలో ఏమైనా తేడా ఉందా, కొత్తగా ఏమైనా మార్పులు వచ్చాయో మీరు అబ్జర్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు మార్పు ఉందంటే కనుక ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ అయ్యి టెస్ట్లు చేయించుకోవడం ఇంపార్టెంట్. 40 ఏళ్లు దాటిన ప్రతి ఆడవాళ్ళు సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవటం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మీరు ఫాలో అయితే మీరు మీ కుటుంబం హెల్దీగా ఉంటుంది, అదే మేము కోరుకుంటున్నాం.
1: శ్రోతలందరూ కూడా ఈ విషయం పట్ల అవగాహన కలిగిందని అనుకుంటున్నాము. మేడం గారు చెప్పినట్టు ఏదైనా కానీ వ్యాధిని ముందుగానే గుర్తించాలి. మొదటి స్టేజ్లోనే వెళ్తే మనకు తప్పకుండా మీ లైఫ్ని పూర్తి కాలం కూడా జీవించవచ్చు. అలాగే మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ ప్రతి ఒక్కరూ తల్లిదండ్రి కూడా కుటుంబంలో ముందుకు వచ్చి వాళ్ళ పిల్లలకి వ్యాక్సినేషన్ అనేది, మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్

0: తప్పకుండా వేయించాలి. అందరూ శ్రోతలు కూడా గమనించాలి. మరి క్యాన్సర్స్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడే అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఈ విషయం పట్ల వ్యాక్సినేషన్ తీసుకునే విధానం గురించి కూడా, క్యాన్సర్స్ కు ముందుగానే వ్యాక్సినేషన్ ఏవే ఉంటాయి, ఈ విషయాలు కూడా మా శ్రోతలందరికీ తెలియజేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదములు మేడం. నమస్కారం.
1: నమస్తే అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అందరికీ అవగాహన కల్పించడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే క్యాన్సర్ వస్తే ఎంత తొందరగా గుర్తించుకోవాలి కాకుండా క్యాన్సర్ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది అన్నిటికన్నా ముఖ్యమని మా ఉద్దేశం.
0: ఇంతవరకు మీరు క్యాన్సర్స్ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే వ్యాక్సిన్స్ గురించి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 1:50 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలోను ఆంగ్లంలోను హిందీలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగానాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిష, ఋషికేష్, అక్షయ్ వీరు కోరుతున్నారు సింధు భైరవి చిత్రం కోసం. పి సుశీల ఆలపించిన పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకట్రాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణ్దేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మి, ప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆది, స్వరూప, నాగయ్య వీరు కోరుతున్నారు. నిరీక్షణ చిత్రం కోసం జానకి ఆలపించిన పాట

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యాయవనంది గ్రామం నుండి శ్రీరామ్, వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్తికచారి, శ్రీశాంత్చారి, శ్రీనివాసాచారి, సన్నీచారి, డాక్టర్ భాగ్యవీర్చారి వీరు కోరుతున్నారు. సూత్రధారులు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శైలజ ఆలపించిన పాట.

ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, జాడిపెంటయ్య, నరహరి, షాకీర్, సంగం రాములు, జయలక్ష్మి, రజిత వీరు కోరుతున్నారు. సీతారామయ్య గారి మనవరాలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన పాట

శ్రోతలు 100.1 MHz పై కిన్నెరల హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్ శ్యామల అశ్విన్ ఆనంద్ మన్విత్ వీరు కోరుతున్నారు పౌర్ణమి చిత్రం కోసం గోపిక పౌర్ణమి ఆలపించిన పాట.

రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజ్లీ వెంకటేష్, కృష్ణ, సూర్యకళ రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరు కోరుతున్నారు. ఆపద్ బాంధవుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట.

రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ వీరు కోరుతున్నారు మూగ మనసులు చిత్రం కోసం. ఘంటసాల సుశీల బృందం ఆలపించిన పాట

0: పట్టుకొని తిరిగేవాడు మాదా కవళం.
1: ఇల్లు వాకిలి లేని వాడు బెచ్చ పెట్టుకుని తిరిగేవాడు.
0: ఎగుడు దిగుడు.

సైనిక్పురి కాలనీ నుండి మోకాళ్ళ శేఖర్, సుమతి, జబ్బా సర్వయ్య, నరసింగుల రాంబాబు, సునీత, జన్నీ, బెన్నీ తదితరులు కోరుతున్నారు. సప్తపది చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట.

ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీనగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, అక్రు వీరు కోరుతున్నారు. మేఘ సందేశం చిత్రం కోసం కేజే యేసుదాస్, సుశీల ఆలపించిన పాట.

వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరు కోరుతున్నారు పెద్దరాయుడు చిత్రం కోసం. బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట.

మీరు ఇంతవరకు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన లలితశ్రీ కంబైన్స్ పతాకంపై నిర్మించిన అభినందన చిత్రంలోని చిత్రగీతాలను వింటారు.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై ఏకచిత్రగానం శీర్షికన లలితశ్రీ కాంబైన్స్ పతాకంపై నిర్మించిన అభినందన చిత్రంలోని చిత్రగీతాలను వింటున్నారు.

మీరింతవరకు ఏక చిత్రగానం శీర్షికన లలితశ్రీ కంబైన్స్ పతాకంపై నిర్మించిన అభినందన చిత్రంలోని చిత్రగీతాలను విన్నారు. ఈ చిత్రగాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకిలు కాగా ఇళయరాజా సంగీతం అందించారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధుమంజరి ఈనాటి కార్యక్రమంలో జీవితం అద్భుతమైనది, అనంతమైనది చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి ఎన్ రేణుక. వినండి జీవితం అద్భుతమైనది, అనంతమైనది.
1: జీవితం అందమైనది, అద్భుతమైనది, అనంతమైనది. ఈ జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం. ఇందులో ఎన్నో మలుపులుంటాయి, మరెన్నో కుదుపులు ఉంటాయి. అయినా సరే అలుపెరగక చేరాల్సిన గమ్యాలను, తీరాలను చేరుకోవలసిందే. ఈ జీవితం ఎవ్వరికీ వడ్డించిన విస్తరి కాదు. పుట్టుకతోనే అన్నీ ఎవ్వరికీ సిద్ధించి ఉండవు. అంచెలంచెలుగా విజయపు సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. మనిషి జీవితం అనేది ఎన్నో అద్భుతాలు సృష్టించడానికి క్రమశిక్షణతో జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవాలి. అందుకు కొన్ని సూత్రాలను అనుసరించాలి. కృషి, పట్టుదల, సహనం, సమయపాలన, చిత్తశుద్ధి, కర్తవ్య నిర్వహణ, ఇటువంటి నియమాలకు తలతొగ్గితే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. అలాగే శాంతి, సహనం, నిస్వార్థం, సేవ, ప్రేమ, దయ, జాలి వంటి సద్గుణాలతో మానవత్వాన్ని చాటవచ్చు. అప్పుడే ఈ జీవన సాగరాన్ని సునాయసంగా ఈదవచ్చు. జీవితంలో మనిషి సాధించిన గొప్ప కార్యాలే ఆ యొక్క వ్యక్తి జీవితం చరిత్రగా ప్రపంచపుటల్లో కల్పించబడుతుంది. అప్పుడే కదా ఈ జీవితానికి అర్థం, పరమార్థం.

ఈ జీవితం సుఖదుఖాల సమ్మేళనం. సంసార సాగరంలో ఎన్నో ఆటుపోటులు, కష్టమైనా సరే బాధ్యతని గుర్తు చేస్తుంది బంధం. ఆ బాధ్యతల వెల్లువలో ఇష్టంగా మన కర్తవ్యాన్ని సాధించినప్పుడే కడలి తీరాలను చేరుకుంటాం.

జీవితం ఒక యుద్ధభూమి, పోరాడితేనే విజయం సిద్ధిస్తుంది. పిరికివాణిగా నిలుచుండిపోతే గెలుపు తలుపు మూసుకుపోతుంది. ప్రతి మనిషికి ఈ జీవితం ఓ ప్రశ్నపత్రమే. బడిలోని ప్రశ్నపత్రం అందరికీ ఒకటే అవ్వచ్చు, కాని జీవితమనే పాఠశాలలో ప్రతి ఒక్కరి ప్రశ్నపత్రం నేరుగా ఉంటుంది. మనం ఆ సమాధానాన్ని రాసుకోగలగాలి. అప్పుడే జీవితమనే పరీక్షలో ఉత్తీర్ణులమవుతాం.

మనిషి జీవితంలో ఏ క్షణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మనం ఒకటి తలిస్తే తలరాతలో మరొకటి జరుగుతుంది. ఈ క్షణం అంతులేని ఆనందాన్ని అనుభవిస్తే మరుక్షణం తీరని దుఃఖాన్ని చవిచూస్తాం. బండ్లు ఓడలుగాను, ఓడలు బండ్లుగాను మారుతాయి. అప్పటి వరకు కంటిచూపుతో శాసించిన రాజు సైతం అధికారం చేజారిన మరునిమిషం కటకటాల పాలైన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జీవితమే ఒక మాయాజలం.

0: రేపు బాట.
1: జీవితం ఓ అగ్ని పరీక్ష. కళ్ళ ముందు అన్ని కనబడతాయి, కాని సరైన దాన్ని తెలివిగా ఎన్నుకోవడంలోనే మనిషి ముందుకు సాగేందుకు దారులు తెరుచుకుంటాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా కోలుకోలేని దెబ్బ తగిలి నష్టపోతారు. ఉంది కదా మనకేంటిలే అని పరుగులెత్తవద్దు. నిదానమే ప్రధానం. అప్పుడే చేరాల్సిన గమ్యాలను క్షేమంగా చేరుకోగలుగుతారు.

కొందరు జీవితంలో ఎప్పుడు కూడా మరొకరి కోసమే త్యాగం చేస్తూ బ్రతికేస్తూ ఉంటారు. తమ కోసం ఏమీ ఆలోచించరు. అది వారి విధిరాత కావచ్చు, మరింకేదైనా కావచ్చు. బరువు బాధ్యతల నడుమ వారి జీవితం ఆవిరైపోతుంది. తీరికగా క్షణం కునుకు తీయాలని అనుకున్నా బాధ్యత ఉలిక్కిపడి లేపుతుంది. తమకంటూ ఏమీ లేకుండా కడదాకా ఎదుటివారి కోసమే తమ జీవితాన్ని అంకితం చేస్తారు.

జీవితమే ఒక చదరంగం అయితే మనుషులం పాపులం. ఈ లోకంలో మంచివారి ప్రయాణం అంతస్తులుగా ముందుకు సాగదు. దుష్టులు ఎదురుపడి అడుగడుగున అడ్డుపడుతూ ఆటంకాలని కష్టాలని కలిగిస్తూనే ఉంటారు. అప్పుడు ఎదుటివారి జిత్తులను అంచనా వేసి ఎక్కడ ఏ ఎత్తు వేయాలో ఆచితూచి పాపు కదిపితే వారిని చిత్తు చేసి ముందుకు కదులుతాం. ఆ పాపులను కదిపేటప్పుడు ఎంతో వివేకంగా ఆలోచించి నిదానంగా అడుగులు ముందుకు వేస్తేనే విజయం సిద్ధిస్తుంది, కిరీటం దక్కుతుంది.

జీవితంలో గొప్పది ఘనమైనది అంటే గతం గతమే, చరిత్ర గడిచిన కాలంలో జరిగిపోయిన మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకొని ఆనందిస్తాం. అవి ఆనంద అనుభూతులు, కమ్మని కావ్యాలు. ఆ రోజు కళ్ళ ముందు కదులుతుంటే కండ్లని మసకబారేలా చేస్తూ చెమ్మగిల్లే కళ్ళు ఆ జ్ఞాపకాల ఆనందజడిలో కంటతడి పెట్టిన కండ్లలో ఆనంద బాష్పాలు కురిసినప్పుడు మనసు తేలికై హాయిగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో చవిచూడాల్సిందే.

జీవితం ఓ తెల్ల కాగితం అయితే అందులో ముత్యాల్లాంటి అక్షరాలతో అందంగా తీర్చిదిద్దుకోవాలో, గజిబిజి గీతలతో అస్తవ్యస్తం చేసుకోవాలో మన చేతుల్లోనే ఉంది. ఆ తెల్లని పత్రంలో అందమైన బొమ్మగిస్తే గోడపై చేరి అందరినీ ఆకర్షిస్తుంది. పిచ్చిరాతలు రాస్తే ఆ కాగితం పనికిరాకుండా చెత్తకుప్పలో చేరిపోతుంది. అలాగే ఈ జీవితం కూడా మనం ఎలా మలుచుకుంటే అలా తయారవుతుంది.

జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకుండా క్షమించడం నేర్చుకుంటే సంతోషంగా గడపగలము. ఏదో సాధించాలనే ఆరాటం అందుకోసం చేయాలి. సుదీర్ఘ పోరాటం, అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం.

జీవితంలో తృప్తి అనేది ఎంతో ముఖ్యం. ఉన్నదానిలో తృప్తిగా బ్రతకటం అలవాటు చేసుకోవాలి. ఏదో సాధించాలి అనే తపన ఉంటే సరే, కృషితో గొప్పవారుగా పేరు సంపాదించుకోవచ్చు. కాని డబ్బు సంపాదన వేటలో నిద్రాహారాలు మాని శ్రమించి ఎంతో సంపాదించి సకల సౌకర్యాలతో అనుభవించే యోగం ఉండి కూడా అన్ని బంధాలకు దూరమై అనారోగ్యం పాలై ఏదీ సంతోషంగా అనుభవించలేని బ్రతకైపోతుంది. సంతోష పెట్టలేని సంపాదన వ్యర్థమే.

ஆண்டாள்

ಮುದ್ದು ಮುಟ್ಟಡವಿಲ್ಲ.

జీవితంలో గెలుపు ఓటమిలు సహజం. ఈ రెండిటిని సమానంగా స్వీకరించగలగాలి. ఓటమిని గెలుపుకు పునాదిగా భావించాలి. సంతోషాలకు పొంగిపోయి కష్టాలకు కుంగిపోకూడదు.

ఓర్పుతో సహనంతో ఈ రెండిటిని సమానంగా స్వీకరించినప్పుడే అశాంతి నిరుత్సాహం ఉండదు. ఈ జీవితం ఎంతో గొప్పది. కొందరికి పూలబాట అయితే మరికొందరికి ముండ్లబాటగా ఉండవచ్చు. ఈ ముండ్లబాటని పూలబాటగా మార్చుకోగలిగినప్పుడే కష్టసుఖాలను సమానంగా చూడగలుగుతారు.

స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప.

మీరింతవరకు మధుమంజరి కార్యక్రమంలో జీవితం అద్భుతమైనది, అనంతమైనది, చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి ఎన్ రేణుక. ఈనాటి మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: Vamos também.
1: ఆకాశం అని కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా జోడి చిత్రం నుండి ఈ పాట.

మీరు విన్న పాట నేటి సిద్ధార్థ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు. చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినండి పాండురంగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాలవిక ఆలపించిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంలో సమయం 6 గంటలకు అవుతుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు, అయినా వాళ్ల కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనలోడ్ అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాత బస్తీ మెట్రో రైల్ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తెలియజేసింది. జార్ఖండ్లో పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఖండించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాత బస్తీ మెట్రో రైలు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఎంఆర్ఎల్పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి పలు ఆదేశాలు ఇచ్చారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ కారిడార్లో పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్లను జత చేయాలని, ఇందుకు అవసరమైన కోచ్ల కొనుగోలు ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర పారదర్శకంగా అందించేలాగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో భారత పత్తి సంస్థ సీసీఐ సీఎండీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. తూకం, నాణ్యత నిర్ధారణ, బ్యాంకు చెల్లింపుల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో మద్దతు ధర అందేలాగా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోళ్ల నిర్వహణ పక్కగా చేపట్టాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మారుబోనం సమర్పించారు. ఆషాఢ బోనాలోత్సవాల్లో భాగంగా మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారని, అమ్మవారి దివ్యాశిస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని మంత్రి కొండ సురేఖ ఆకాంక్షించారు. నిషేధిత భూముల అంశంపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రిజిస్ట్రేషన్ అధికారులతో సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ భూసేకరణ, జీవోలు, లేఅవుట్ అనుమతులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఈ నెల 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హుల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, ఆన్లైన్ వివరాల ఆధారంగానే నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులు అవుతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఉద్యోగి కూడా లేకుండా ముఖ్యమంత్రి సోదరులు కొత్త కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఊరు పేరు లేని కంపెనీలకు రాష్ట ప్రభుత్వం 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. అనుముల కొండల్ రెడ్డి టెస్సరా కంపెనీ చైర్మన్ అని లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నారని, మరో సోదరుడు జగదీష్ రెడ్డి కాంట్రాక్టులు చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణిలో కాంట్రాక్ట్ ఇచ్చారని కూడా ఆయన ఆరోపించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆశయాల సాధనే లక్ష్యంగా సాగుతున్న 35వ రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర 12 నుంచి 15 తేదీ వరకు తెలంగాణలో కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. జాతీయ సమైక్యత, మత సామరస్యం, ఉగ్రవాద వ్యతిరేక పోరాట సందేశంతో తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర కర్ణాటకకు చెందిన 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు

మార్గాలతో సాగుతుంది. మక్తల్ హైదరాబాద్ ఆదిలాబాద్ మీదుగా సాగి 20 తేదీన ఢిల్లీలోని వీర్భూమికి చేరుకుంటుందని చెప్పారు. ఈ యాత్రకు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,458 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ పూర్తయింది. వీరిలో 78.3% ఫామ్లు డిజిటలైజ్ కాగా 21.7% ఫామ్లు సేకరించలేక

0: 26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ పూర్తయింది. వీరిలో 78.3% ఫామ్లు డిజిటలైజ్ కాగా 21.7% ఫామ్లు సేకరించలేకపోయినట్లు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తెలియజేసింది. రాష్ట్రంలో మొత్తం 3,28,26,448 మంది ఓటర్లుండగా వీరిలో 2,64,87,214 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫామ్లను డిజిటలైజ్ చేశారు. మరో 73,39,234 ఎన్యూమరేషన్ ఫామ్లు సేకరించలేకపోయినట్లు అధికారులు చెప్పారు. వారిలో 45 లక్షల మందికి పైగా మరణించినట్లు, 6,70,203 మంది అందుబాటులో లేకపోవడం, 9,22,230 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోవడం, 102,294 మంది ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉండటం వంటి కారణాలున్నాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో చాలా మంది అవయవ దానం గురించి తెలుసుకుని స్వచ్ఛందంగా తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఖమ్మంలోని అన్నం సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాల గురించి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనంత్ శ్రీనివాసరావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: అన్ని రకాల ఆర్గాన్స్ ఇతరులకి ప్రమాదంలో ఆఖరి దశలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో నేటి ఆధునిక యుగంలో ఎందరో డాక్టర్స్ రీసెర్చ్ చేసేసి ఈ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ సిస్టమ్ ని కనుగొని ప్రాణదావతులు అవుతున్నారు. మేము ప్రజల్లో వివిధ అవగాహన కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నాం.
0: తెలంగాణలో దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనే వార్తలు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలయ్యాక అర్హులెవరు ఓటు హక్కు కోల్పోకుండా న్యాయపరంగా పోరాడతామన్నారు.
2: ఆగస్టు 15 నాడు ఓటర్ లిస్ట్ ప్రచురిస్తారని చెప్తున్నారు. కొంత అర్హుల ఓట్లు కూడా తొలగించినట్టుగా కనబడతా ఉంది. అర్హులకు అన్యాయం జరగకుండా తప్పకుండా న్యాయపరంగా ఏం చేయాలి, పార్టీ పరంగా ఏం చేయాలి, ఇవన్నీ కూడా జిల్లాల వారీగా జరిగే సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటా. తప్పకుండా అర్హులకు న్యాయం జరిగేదాకా మా పార్టీ తరఫున పోరాటం.
0: జార్ఖండ్లో పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఖండించారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు.
3: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజ్ ని సిబిఐ గొప్పజెప్పమంటే ఎందుకు చేయట్లేదు? విద్యార్థులు స్వచ్ఛందంగా చేస్తున్నారు, జార్ఖండ్ ప్రభుత్వం స్పందించట్లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తామన్నారు రాహుల్ గాంధీ. ఆన్సర్, వై సైలెంట్ ఆన్ జార్ఖండ్?
0: ములుగు నియోజకవర్గంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో ఎన్యూమరేషన్ ప్రక్రియ 100% పూర్తయింది. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఈ విషయం తెలియజేశారు. జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమర యోధుడు పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రకటించాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రఘునాథపల్లి మండలం కోమలలో పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈ రోజు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పించాలని ఆయన చెప్పారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్దిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద చూపాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి రాహుల్ సూచించారు. భద్రాచలంలో ఉద్దీపకం వర్క్ బుక్ 3 పై ఉపాధ్యాయులకు 2 రోజుల శిక్షణను ఆయన ప్రారంభించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి పిలుపు మేరకు సంగారెడ్డి కొత్తగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రలు ఘనంగా నిర్వహించారు. జాతీయ ఎజెండాలతో భారీ ర్యాలీలు చేపట్టారు. ఎల్ నిన్యో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందువల్ల రైతులు వరి సాగు తగ్గించి తక్కువ నీటితో 6 తడి పంటలు, చిరుధాన్యాలు సాగు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. రైతులతో మాట పంట మార్పిడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. అడవులను సంరక్షించాలని, అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అటవీ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. స్పష్టమైన ఓటర్ జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీప్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

100.1 మెగాహెడ్స్పై ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. ఇందులో ఇంటర్ అర్హతతోనే చక్కటి కెరియర్ అవకాశాలు ప్రసంగం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్

వార్తలు తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి 7:05 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ దళ కార్యక్రమం ఉంటుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 వికసిత్ భారత్ ప్రసారం అవుతుంది. 8:00 కిన్నెర్ల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:15 పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 కిన్నెర్ల హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. సమాచార సంధ్యా ప్రసారం అవుతుంది 8:45. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ పి రాధాకృష్ణమూర్తి. 6:35 రైతు సమాచారం ప్రసారమవుతుంది. ఇందులో గ్రోబ్యాక్ టెక్నాలజీ వివరాలు తెలుసుకోవచ్చు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:15 ఆరోగ్య కార్యక్రమాలు. ఇందులో ఆధునిక వైద్య సేవలతో మెదడులో కణితి నివారణ మార్గాలు తెలుసుకోవచ్చు. సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం ప్రసారమవుతుంది 7:30. ఇందులో తెలుగు భాష ఔన్నత్యం గురించి కోలవెన్ను బిఎస్ వేదమిత్ర గారి కథనిక ప్రసారమవుతుంది. 7:45 క్రీడాలోకం. క్రీడా సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోనే మధురమైన పాటల పూదొట. అనంతరం చిత్రగీతలు ప్రసారమవుతాయి. 10:00 ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు ఆదర్శం స్వామి వివేకానంద ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:10 శాస్త్రీయ సంగీతం పండిట్ రాజన్ సాజన్ మిశ్రా గల గాత్రయుగలం. 12:40 కార్మికుల కార్యక్రమం. ఇందులో సగ్గు బియ్యం ప్రాముఖ్యత ప్రసంగం, ఇంకా జనం జనం ప్రభంజనం ప్రసంగ వ్యాసం కూడా వినవచ్చు. 1:20 చిత్రగీతాలు. 2:30 మహిళలు మహారాన్లు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:30 ఏక చిత్రగానం. 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:35 చిత్రగీతాలు. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. ఇందులో పత్తిలో రసం పీల్చే పురుగులు యాజమాన్యం వివరాలు తెలుసుకోవచ్చు. 8:00 కిన్నెర్ల హరి. 8:30 కూడా కిన్నెర్ల హరి ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి. 9:30 చిత్రగీతాలు. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష అనంతరం చిత్రగీతాలు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి యువవాణి యువజనుల కార్యక్రమం. యువతకు బాట ఆకాశవాణి మాట.
2: హలో ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. గత సంవత్సరంలో ఇంటర్ చేసిన వారు భవిష్యత్తులో రాణించాలంటే చాలా కోర్సులు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొన్ని కోర్సులు మనం ఇప్పుడు చూద్దాం. ఇంటర్మీడియట్ విద్యార్హతతో అత్యున్నత కొలువు పొందే అవకాశం అనేది నేడు మనం చాలా చూస్తూ ఉన్నాం. వీటిలో ఎన్నో ప్రకటనలు ఏటా వెలువడుతూ ఉన్నాయి. అందువల్ల స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందు

చే సన్నద్ధమైన వారు తక్కువ ప్రయత్నంలోనే విజయవంతం కావచ్చు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే లక్ష్యం ఉన్నవారు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే వివరాలన్నీ తెలుసుకోవడం చాలా మంచిది. చిన్న వయసులోనే కొలువులు పొందిన వారు అనుభవం, ప్రతిభతో కొద్ది సంవత్సరాల్లోనే అత్యున్నత హోదాకు చేరుకునే అవకాశాలు నేడు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంటర్, ప్లస్ టూ విద్యార్హతతో ఎక్కువ కొలువులు రక్షణ రంగంలోనే ఉన్నాయి. ఎంపీసీ నేపథ్యంలో మేటి అవకాశాలు పొందవచ్చు. ఎంపికైన పోస్టు ప్రకారం శిక్షణ అనంతరం నెలకు 50,000 నుంచి 100,000 పైగా వేతనం అందించే కొలువులు కేంద్ర దళాల్లో నేడు మనం చూస్తూ ఉన్నాం. కేంద్రం, రాష్ట్రంలోని ఇతర విభాగాల్లో ఉద్యోగాలు పొందేవారు సుమారుగా 40,000 ఆ పైన జీతం అందుకుంటున్నారు. దాదాపు అన్ని పరీక్షల్లోనూ యాప్టిట్యూడ్, ఆంగ్ల పరిజ్ఞానం, జనరల్ నాలెడ్జ్, పరివర్తన వ్యవహారాలపై ప్రశ్నలు అనేవి సంధిస్తున్నారు. అందువల్ల ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూడకుండా ఇప్పటి నుంచే ఈ విభాగాలపైన దృష్టి సారిస్తే మంచిది. సన్నద్ధతకు రోజూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. అలా చేసిన వారు ఒకవైపు కోరుకున్న డిగ్రీ చదువుతూనే ఆశించిన కొలువును సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కువ నియామకాలు అగ్నివీర్ పేరుతో చేపడుతూ ఉంది ప్రభుత్వం. ఎంపికైన వారు 4 సంవత్సరాలు సేవలు అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవకాశం వచ్చిన వారు శాశ్వత ఉద్యోగులుగా కొనసాగుతారు. ఎయిర్ ఫోర్స్. ఈ ఎయిర్ ఫోర్స్ ఎయిర్మెన్ విభాగంలో గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై ట్రేడుల్లో పలు ఉద్యోగాలకు ఇంటర్ విద్యార్హతతో పోటీ పడవచ్చు. గ్రూప్ ఎక్స్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ తప్ప మిగిలిన పోస్టులకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్లో 50% మార్కులు తప్పకుండా సాధించి ఉండాలి. ఇక గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్, మ్యూజిషియన్ ఇవి కాకుండా మిగిలిన వాటికి ఏదైనా గ్రూపుతో ఇంటర్లో 50% మార్కులు పొంది ఉండాలి. మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ పోస్టులకు బైపీసీతో ఇంటర్లో 50% మార్కులు వస్తే సరిపోతుంది. అన్ని పోస్టులకు విడిగా ఆంగ్లంలో 50% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. నిర్దేశిత ఎత్తు, అందుకు తగ్గ బరువు తప్పకుండా ఉండాలి. ఇక వయసు విషయానికి వస్తే 17 నుంచి 21 సంవత్సరాలలోపు ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఏడాదికి దీనికి సంబంధించిన ప్రకటన 2 సార్లు వెలువడుతుంది. పరీక్షల్లో ప్రతిభ, ఫిజికల్, మెడికల్ టెస్టులతో నియామకాలు అనేవి చేస్తారు. గ్రూప్ ఎక్స్ విభాగంలో ఎంపికైన వారికి ఫిట్టర్, గ్రూప్ వై విభాగంలో చేరిన వారికి టెక్నీషియన్ ట్రేడులు కేటాయిస్తారు. నాన్ టెక్నికల్ ట్రేడుల్లో అకౌంట్స్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, ఎయిర్ ఫోర్స్ పోలీస్, సెక్యూరిటీ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలు పొందవచ్చు. వీరు కెరియర్లో ఎయిర్ క్రాఫ్ట్ మ్యాన్ నుంచి మాస్టర్ వారెంట్ ఆఫీసర్ వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. అత్యున్నత ప్రతిభతో ఆఫీసర్ స్థాయి హోదాను కూడా అందుకోవచ్చు. ఇక ఆర్మీ సోల్జర్ క్లర్క్, సోల్జర్ కీపర్ ఈ పోస్టులకు మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్లో 60% మార్కులు పొంది ఉండాలి. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ 50% మార్కులు తప్పనిసరిగా సాధించి ఉండాలి. సోల్జర్ టెక్ ఇంటర్ ఎంపీసీ గ్రూపుతో 50% మార్కులు అవసరం ఉంటుంది. ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 40% మార్కులు తప్పకుండా పొంది ఉండాలి. ఇక సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ ఉద్యోగస్తులు బైపీసీలో 50% మార్కులతో ఇంటర్, ప్రతి సబ్జెక్టులోనూ 40% మార్కులు తప్పకుండా పొంది ఉండాలి. అన్ని పోస్టులకు వయసు 17 నుంచి 23 సంవత్సరాల్లోపు ఉండాలి. ఏడాదికి 2 సార్లు నియామక ప్రకటన వెలువడుతుంది. పరీక్షలో ప్రతిభ, ఫిజికల్, మెడికల్ టెస్టులతో నియామకాలు చేపడతారు. ఇక నేవీ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ అప్రెంటిస్, సీనియర్ సెకండరీ రిక్రూట్ ఈ పోస్టులకు ఎంపీసీతో ఇంటర్ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టులతో నియామకాలు చేపడతారు. సంవత్సరానికి 2 సార్లు ప్రకటన వెలువడుతుంది. వీటికి ఎంపికైతే మాస్టర్ చీఫ్, పెట్టి ఆఫీసర్ హోదాకు చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఇక కోస్ట్ గార్డ్ ఈ ఉద్యోగానికి నావిక్, జనరల్ డ్యూటీ పోస్టులకు ఇంటర్ ఎంపీసీ గ్రూపుతో దరఖాస్తు చేసుకోవచ్చు. 50% మార్కులు తప్పకుండా ఉండాలి. 18 నుంచి 22 సంవత్సరాలలోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. రాత పరీక్ష, పీఈటీ, మెడికల్ టెస్టులతో నియామకాలు చేపడతారు. ఈ ప్రకటనను ఏటా 2 సార్లు వెలువరిస్తారు. వీరు భవిష్యత్తులో ప్రధానాధికారి హోదాకు చేరుకునే అవకాశాన్ని కల్పిస్తారు.

0: ఇక రైల్వే విషయానికి వస్తే టెక్నికల్ పాపులర్ క్యాడర్ వీటిలో ఇంటర్మీడియట్ విద్యార్హతతో కమర్షియల్ టికెట్ క్లర్క్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్ క్లర్క్స్ ఈ పోస్టులు భర్తీ చేస్తారు. ఎంపికకు రెండు దశల్లో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి దీంట్లో ప్రావీణ్యత తప్పనిసరిగా ఉండాలి. టైపిస్ట్ అకౌంట్స్ క్లర్క్ జూనియర్ క్లర్క్స్ పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ అదనంగా ఉంటుంది. 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంవత్సరంలో 2 సార్లు ప్రకటన వెలువడుతుంది. ఇక రాష్ట్ర స్థాయి విషయానికి వస్తే కానిస్టేబుల్ జైల్ వార్డెన్ ఫైర్మ్యాన్ ఈ ఉద్యోగాలకు ఇంటర్ అన్ని గ్రూపుల వారు అర్హులే. పరీక్ష ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పకుండా కలిగి ఉండాలి. వయస్సు 18 నుంచి 24 సంవత్సరాల లోపు ఉండాలి. జైలు వార్డెన్ ఫైర్మ్యాన్ పోస్టులకు 32 సంవత్సరాలు వయస్సు వరకు ఉంటే సరిపోతుంది. 3 ఏళ్లకు 1 సారి ప్రకటన ఆశించవచ్చు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ప్రొహిబిషనీ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఈ పోస్టులకు ఇంటర్తో పోటీ పడే అవకాశం కల్పిస్తారు. ఫారెస్ట్ సబ్ సర్వీస్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. పరీక్షలో ప్రతిభ నడక పోటీతో పోస్టులను భర్తీ చేస్తారు. ఇక ఎస్ఎస్సితో కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. దీంట్లో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఈ పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి వారు దాదాపుగా ఏటా భర్తీ చేస్తూ ఉంటారు. ఎంపికైన వారు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లోయర్ డివిజన్ క్లర్క్ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులకు పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ విధులను నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. పరీక్షలో ప్రతిభ స్కిల్ టెస్టులతో నియామకాలు చేపడతారు. ఇంటర్ అన్ని గ్రూపుల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మరొక ఉద్యోగం స్టెనోగ్రాఫర్. కేంద్రానికి చెందిన వివిధ శాఖలు విభాగాల్లో స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఎస్ఎస్సి 7 ఏళ్లకి 2 ఏళ్లకి 1 సారి ప్రకటనను విడుదల చేస్తుంది. వీటికి కూడా విద్యార్హత ఇంటర్మీడియట్. ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం స్టెనో స్కిల్స్ టెస్ట్ ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే స్టెనోగ్రాఫర్గా విధులు నిర్వర్తించవచ్చు. వయసు విషయానికి వస్తే పోస్టును బట్టి 18 నుంచి 27 లేదా 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వారు నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ పరీక్షను మహిళలతో పాటు ఇంటర్ అన్ని గ్రూపుల వారు రాసుకునే అవకాశం కల్పిస్తారు. ఎంపికైన వారు బీఏ బీఎస్సీ బీటెక్ కోర్సులను ఉచితంగా చదువుకోవచ్చు. శిక్షణ అనంతరం వీరిని ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో లెవెల్ 10 హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. అలాగే ఆర్మీ 10+2 టెక్ ఎంట్రీ నేవీ 10+2 టెక్ క్యాడెట్ ఎంట్రీ పోస్టులకు ఇంటర్ ఎంపీసీతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఐఐటి జేఈఈ స్కోర్ ఇంటర్వ్యూతో నియామకాలు చేపడతారు. వీరికి నిర్దేశిత బ్రాంచుల్లో బీటెక్ కోర్సు ఉచితంగా అందిస్తారు. శిక్షణ అనంతరం లెవెల్ 10 హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ 3 ప్రకటనలు 7 ఏళ్లకి 2 సార్లు వెలువడతాయి. రక్షణ రంగంలో సత్తా చాటాలనుకున్న వారు ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్షల్లో విజయం సాధిస్తే అత్యున్నత హోదాకు చేరుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో వీరు త్రివిధ దళాధిపతి కూడా అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇంటర్తోనే ఉద్యోగం పొందాలనుకుంటే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, మనం ఏ కోణంలో ప్రాక్టీస్ చేయాలి అనేది తరువుగా మీరు పరీక్షిస్తూ ముందుకు సాగిపోతే ఇంటర్ తర్వాత వెంటనే మీరు ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. సో ప్రయత్నం చేయండి, ఉద్యోగాన్ని పొందండి. ఆల్ ద బెస్ట్.
1: యువతకు బాట ఆకాశవాణి మాట యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వినండి.

కుంతిపుత్రుడు చిత్రముడి మాట విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలిమిడ సమయం 6:50 వస్తుంది. ముందుగా వ్యవసాయ సూచనలు, అనంతరం 7 గంటలకు మార్కెట్ ధరలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు అని మనకు ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ఈ చిరుధాన్యాలు పండించి మనం ఉపయోగించి మనందరి ఆరోగ్యము కాపాడుకోవచ్చని వివరాలు ఈ విధంగా మనకు అందిస్తున్నారు. ధాన్యాలనేవి పెద్ద పరిమాణంలో ఉండే బియ్యం, గోధుమలు, బార్లీ వంటివి. చిరుధాన్యాలనేవి చిన్న పరిమాణంలో ఉండి తినడానికి అసౌకర్యంగా ఉండడంతో ఇవి తృణీకరించబడినవి. అందుకే చిరుధాన్యాలను తృణధాన్యాలు అని కూడా అంటారు. ఈ చిరుధాన్యాలు గడ్డి జాతికి చెందిన పంట. వీటిలో కొన్ని రకాలలో ఆరోగ్యకరమైన మేలు చేసే గుణం అధికంగా ఉండడం వలన వీటిని సిరిధాన్యాలని కూడా అన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది చిరుధాన్యాలపైన ఎన్నో విషయాలు చెబుతున్నప్పటికీ సాధారణ ప్రజానీకానికి ఏ చిరుధాన్యం ఎలాంటి పోషకాలను అందిస్తుందో, ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టతరమైన విషయం. అందుకే వివిధ శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనల ఆధారంగా ఎలాంటి ముఖ్యమైన ప్రయోజనం కలిగి ఉంటుందో సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో వైవిధ్యమైన చిరుధాన్యాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనుగడలో ఉన్న కొన్ని చిరుధాన్యాల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు నిపుణులు. ఇవి ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. ప్రధాన చిరుధాన్యాలు లేదా మేజర్ మిల్లెట్స్ అని, తర్వాత చిన్న చిరుధాన్యాలు మైనర్ మిల్లెట్స్ అని, తర్వాత మిథియా చిరుధాన్యాలు లేదా సూడో మిల్లెట్స్ అని మూడు రకాలుగా మన శాస్త్రవేత్తలు విభజించారు. ప్రధాన చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగుల పరిమాణం మిగిలిన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా పెద్దగా ఉండడంతో వీటిని ప్రధాన చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక చిన్న చిరుధాన్యాలంటే కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, ఒరిగలు, అరికలు పరిమాణం ప్రధాన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా కొంచెం చిన్నగా ఉండడంతో చిన్న చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక మిథ్యా చిరుధాన్యాలంటే అమరాంతస్ అంటే తోటకూర గింజలు, రాజగిర్, బకువీట్ వంటివి ఈ వర్గంలో వస్తాయి. ప్రధాన చిరుధాన్యాలలో జొన్నలు ముఖ్యంగా బరువు తగ్గడానికి, సూక్ష్మ ఖనిజాల లోపాలను నివారించడానికి ఉపయోగపడతాయి. అన్ని ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాలలో జీర్ణ వ్యవస్థకు మేలు చేసే పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో మధుమేహ వ్యాధి, రక్తపోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. అన్ని చిరుధాన్యాలను తినడం వల్ల కలిగే శక్తి సమానమైనప్పటికీ చిన్న చిరుధాన్యాలలో ప్రత్యేకమైన, సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఇన్ఫెక్షన్స్ నుండి కణజాలాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చిన్న చిరుధాన్యాలని అద్భుతమైన ఆహారం, సూపర్ ఫుడ్స్ గా పరిగణించడం జరిగింది. వీటిలో గ్లూటిన్ అనే పదార్థం లేకపోవడం వలన జీర్ణకోశ వ్యాధులను నివారించవచ్చు. పచ్చ జొన్నలలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వలన తీసుకున్న ఆహారం మెల్లగారిగి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నివారిస్తుంది. పచ్చ జొన్నలలో ఉండే ఫ్లావనాయిడ్స్ రక్తంలోని ఇన్సులిన్ ను ప్రభావవంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. తెల్ల జొన్నల కన్నా పచ్చ జొన్నలలో కాల్సియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. తక్షణమే శక్తినిస్తాయి, నీరసాన్ని, వాతాన్ని తగ్గిస్తాయి. ఇక సజ్జలు లేదా బాజ్రా పర్లు, సజ్జలు బాజ్రా పర్లు మిల్లెట్ అంటే ఇవి రక్తనాళాలలో కొవ్వును పేరుకోకుండా లిగ్నిన్ అనే ఫైటో కెమికల్ ద్వారా గుండె లయను నిబద్ధం చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం నివారిస్తుంది, జీర్ణకోశ సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, రక్తనాళాలలో కొవ్వును తొలగిస్తుంది కనుక గుండె సంబంధిత రోగాలను నివారిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, సజ్జలు పాలిచ్చే తల్లులలో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది, రక్తహీనతను, మధుమేహాన్ని నియంత్రిస్తుంది, మంచి కొవ్వును పెంచుతుంది, గాల్ బ్లాడర్ రాళ్లను తొలగిస్తుంది, అధిక బరువును నియంత్రిస్తుంది, అల్సర్ను, అసిడిటీలను తొలగిస్తుంది, రక్త ప్రసరణను అదుపులో రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. ఇక రాగులు, ఫింగర్ మిల్లెట్ లేదా ఇటాలియన్ మిల్లెట్. ఈ రాగులు కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలకు, దంతాలకు పటుత్వం ఇస్తుంది. అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల మాంసకృతులు ఎక్కువగా లభిస్తాయి. ఇనుము అధికంగా ఉండడం వలన రక్తహీనత సమర్థవంతంగా తొలగిస్తుంది, తద్వారా జుట్టు రాలుట తగ్గుతుంది, ఉబ్బకాయను తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది, మధుమేహ వ్యాధిని నివారిస్తుంది, మొలకెత్తిన రాగి మాల్ట్ సులభంగా జీర్ణమవుతుంది కనుక వృద్ధులు సులభంగా తినొచ్చు, విటమిన్లు, మినరల్స్ లోపాన్ని నివారిస్తుంది. ఇక కొర్రలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్ గురించి ఈ విధంగా, కొర్రలు పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది హాని కలిగించే బ్యాక్టీరియాని తొలగిస్తుంది, ఉదర సంబంధిత వ్యాధులను, మధుమేహ వ్యాధులను నివారిస్తుంది, రక్తహీనతను, మూర్ఛ వ్యాధిని

0: నివారిస్తుంది, క్యాన్సర్ కణాలను నివారించి అన్ని రకాల క్యాన్సర్లు తగ్గిస్తుంది. బీ12 అధిక మాంసకృతులు ఎక్కువగా ఉండడం వలన ఆర్థరైటిస్, గౌట్, మూర్ఛే, గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తినిస్తాయి. ఇక అండుకొరలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్, అమెరికన్ మిల్లెట్. ఈ అండుకొరలు పచ్చని రంగు కలిగి ఉంటుంది, నరాల బలహీనతను తొలగిస్తుంది, జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది, యాంటీ క్యాన్సర్ లక్షణాన్ని కలిగి ఉంటుంది, అధిక మాంసకృతులను కలిగి ఉంటుంది, ఆటిజం మతిమరపును తొలగిస్తుంది, ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, కంటి సమస్యలను తొలగిస్తుంది. ఒరిగలు ప్రోసో మిల్లెట్ లేదా హాగ్ మిల్లెట్ లేదా చైనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఒరిగలు కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ గా పనిచేసి వయసును మెరుగుపరుస్తుంది, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండెలో మంచి కొవ్వును పెంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది, చర్మ వ్యాధులను తొలగిస్తుంది, పిత్తాశయంలో రాళ్లను తొలగిస్తుంది, మాంసకృతులు అధికంగా ఉంటాయి, పోషకాహార లోపాలు తగ్గుతాయి, ఎముకల పటుత్వానికి సహకరిస్తుంది, వృద్ధాప్యములో వచ్చే వ్యాధులను నివారిస్తుంది, మధుమేహాన్ని తగ్గిస్తుంది. సామలు లిటిల్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు ఈ సామలని. సామలు వీటిని తినడం వలన ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలపడుతుంది, తద్వారా హార్మోన్ల అసమతుల్యతను పోగొట్టి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ద్వారా వచ్చే ఋతుచక్ర సమస్యలు, జుట్టు రాలుట, తక్కువ శుక్ర కణాల సంఖ్యను అరికడుతుంది. అంతేకాకుండా సంతాన లేమి సమస్యలను నివారిస్తుంది, కడుపు బరం, తెల్ల తేనుపులు, సుఖ వ్యాధులు, అజీర్ణం అరికట్టుతుంది, చనుబాలు కోసం బాలింతలకు ఉపయోగపడుతుంది. ఇక అరికెలు లేదా కోడో మిల్లెట్కు వస్తే, ఈ అరికెలు రక్తమును శుద్ధిపరుస్తుంది, వ్యాధి నిరోధకతను పెంచుతుంది, గుండె వ్యాధులను బరువును తగ్గిస్తుంది, రుమటాయిడ్, ఆర్థరైటిస్, ఆటిజం, అలర్జీ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారిస్తుంది, ఎముకలకు పటుత్వము చేకూరుస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఈ అరికెలను తిన్నప్పుడు ఇన్సులిన్ పెరగటం వలన మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. ఇక ఊదలు లేదా బార్న్యార్డ్ మిల్లెట్, జపనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఊదలు కాలేయ వ్యాధులను తొలగిస్తుంది, లివర్ వాపులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటి హెపటైటిస్, పచ్చకామర్ల వ్యాధిని, కాలేయ క్యాన్సర్ వ్యాధులను అరికడుతుంది, అసైటిస్ అనే నీటితో నింపబడే పొట్టను తగ్గిస్తుంది, మూత్రకోశ వ్యాధులను సమర్థవంతంగా తొలగిస్తుంది, కిడ్నీలలో గాల్ బ్లాడర్, పిత్త సేములో ఉండే రాళ్లను తొలగిస్తుంది, తరచుగా వచ్చే మూత్రాన్ని అదుపులో ఉంచుతుంది, రక్తంలో సమతుల్యాన్ని ఉంచుతుంది. మధుమేహ వ్యాధి టైప్ 2 వ్యాధిని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది, శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, గర్భాశయ క్యాన్సర్ల నుండి తప్పిస్తుంది. చిరుధాన్యాలను వండడంలో సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. చిరుధాన్యాలను వండే ముందు 3 నుంచి 5 గంటల పాటు నానబెడితే అందులో ఉండే గ్యాస్ట్రోజెన్స్, ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రియంట్స్ తొలగిపోయి సులభంగా జీర్ణమవుతుంది. మనకు లభ్యమయ్యే చిరుధాన్యాలను 2 రోజులకు ఒక రకంపు చొప్పున, రోజుకు కనీసం ఒకసారైనా అంబలి, రొట్టె, గటక వంటి రూపంలో తింటూ ఉంటే అనేక వ్యాధులను అరికట్టుకోవచ్చని ఈ విధంగా తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు. మరిన్ని వివరాల కోసం వారు ఫోన్ నంబర్ కూడా తెలియజేశారు, కనుక ఫోన్ నంబర్ను ఒకసారి మీరు నోట్ చేసుకోండి, పెన్నుతో రాసుకోండి. 814-355-3014 ఈ నెంబర్కు ఫోన్ చేసి ఈ మిల్లెట్స్ గురించి సరైన అవగాహన కానీ, ఈ మిల్లెట్ల వలన ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఎటువంటి సూచనలు కావాలన్నా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్ అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక సినీ గీతం. అల్లరి అల్లుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి సుందరరామూర్తి.

0: అల్లరి అల్లుడు చిత్రం నుంచి పాట విన్నారు. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును కూడా పార్లమెంట్ ఆమోదించింది. విద్యార్థుల నిరసనపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. భారతీయ బ్యాంకులు కృత్రిమ మేధస్సును

0: సమగ్రంగా వినియోగించుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. చంద్రుడికి సంబంధించిన పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇస్రోని ఆహ్వానించింది. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. లోక్సభ గతంలో ఈ బిల్లును ఆమోదించగా రాజ్యసభ కూడా ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. సభలో 2 వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వివిధ ట్రైబ్యునల్స్ కు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, ఏకరూపత, స్వయం ప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ట్రైబ్యునల్స్ నిర్వహణ పనితీరును మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. సభ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత రాజ్యసభ వాయిదా పడింది. అంతకుముందు నీట్ విషయమై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో సహా వివిధ అంశాలపై రాజ్యసభలో నిరంతరం గందరగోళం నెలకొంది. కేరళ రాష్టం పేరు మార్పు బిల్లు 2026ను కూడా లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్టం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ 2024 జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా లోక్సభ ఆమోదించింది. 1962 నాటి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చట్టాన్ని సవరించడం ఈ బిల్లు లక్ష్యం. అనేక అంశాలపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చలు లేకుండానే ఈ 2 బిల్లులు ఆమోదం పొందాయి. సభ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత లోక్సభ కూడా వాయిదా పడింది. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్దంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం లేదని రిజిజు అన్నారు.
1: राहुल गांधी जी कई दिनों से गृह मंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में. अब जब सरकार तैयार है, गृह मंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं. मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है.
0: మరోవైపు హోంమంత్రి అంశంపై ప్రకటన చేయకుండా తప్పించుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేడా ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, ఈ నిర్వివాద వాస్తవాన్ని ఏదీ మార్చలేదని మన దేశం ఈరోజు మరోసారి స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడం న్యూఢిల్లీకి అత్యంత ముఖ్యమైన విషయమని చెప్పారు. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు సమన్వయం కోసం ఏర్పాటు చేసిన వర్కింగ్ మెకానిజం ఇటీవల జరిపిన 36 సమావేశంలో కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించినట్లు రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
2: It was agreed to continue to use existing mechanisms, diplomatic and military channels, including the WMCC, local commander level meetings and other agreed mechanisms to resolve outstanding issues and avoid misunderstanding and miscalculation along the line of actual control.
0: ఈ నెల 7వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 967 లక్షల హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వరి సాగు 344 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజల సాగు 180 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 5 లక్షల హెక్టర్లకు పైగా అధికమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. శ్రీ అన్నం అనగా చిరుధాన్యాలు 168 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే పత్తి సాగు 106 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. అదనంగా పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 103 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. చెరుకు 58 లక్షల హెక్టర్లలోనూ, జనపనార మేస్తా 6 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలియజేసింది. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమగ్రంగా అనుసరించాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో 2026 ఫీబ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ క్రెడిట్ డెలివరీ, కస్టమర్ సర్వీస్, ఆర్థిక సమానత్వం, కార్పొరేట్ సామర్థ్యం, మోసాల గుర్తింపును, పరిష్కారాన్ని మెరుగుపరచడం ద్వారా

కృత్రిమ మేధస్సు భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో పారదర్శకత లేకుండా బ్లాక్ బాక్స్ మోడల్స్, ఆల్గరిథమిక్ పక్షపాతం, టెక్నాలజీ ప్రొవైడర్ల కేంద్రీకరణ, డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, ఏఐ ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడ్డం వంటి నష్టాల గురించి కూడా గవర్నర్ బ్యాంకులను హెచ్చరించారు. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆ శాఖ కార్యదర్శి అశోక్ కెకెమీనా, ప్రాథమిక సంస్థాగత యంత్రాంగంగా జిల్లా నీరు పారిశుద్ధ్య మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈ కమిషన్ సమావేశాలు నిర్వహించి వాటి వివరాలను జేజేఎం ఐఎంఈఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని జిల్లాను కోరారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణ, దీర్ఘకాలిక నీటి భద్రతను ప్రోత్సహించేందుకు క్యాచ్ ద రెయిన్ జల్ సంచయ జన్ భాగీదారీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని కూడా కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు చెప్పారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ దేశ స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఇది భారతదేశ జాతీయ గర్వాన్ని, ఐక్యతా స్ఫూర్తిని సమీక్షగా జరుపుకునేందుకు అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ప్రేరేపిస్తోంది. 2024-25 సంవత్సరాలకు గాను 115 మంది కళాకారులకు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, పురస్కారాలను రాష్టపతి గురువారం నాడు జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సంస్కృతి శాఖ సహాయ మంత్రి రావీంద్రజిత్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఎంపికైన ఫెలో విజేతలు దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతేకాకుండా ఈ ప్రముఖ కళాకారులు సంగీతం, నృత్యం, నాటకం, జానపద గిరిజన కళలు, తోలుబొమ్మలాట, అనుబంధ రంగస్థల కళారూపాల వంటి సమస్త ప్రదర్శన కళా ప్రక్రియల చెందినవారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఫెలోషిప్ కింద 3 లక్షల రూపాయల నగదు, అకాడమీ అవార్డు కింద తామ్రపత్రం, అంగవస్త్రంతో పాటు 1 లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రదానం చేస్తారు. ఆర్టెమిస్ ఒప్పందాల కింద భారత్ అమెరికా దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు నాసా తన మూన్ బేస్డ్ కార్యక్రమంలో చేరవలసిందిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ఆహ్వానించింది. ఈ ఒప్పందం ప్రకారం ఓపెన్ సైంటిఫిక్ డేటా షేరింగ్ పై సహకారానికి సంబంధించిన చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత అమెరికా దేశాలు అంగీకరించాయి. బెంగళూరులో ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5-6 తేదీల్లో భారత్ అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 9వ సమావేశం జరిగింది. బలూచిస్తాన్ స్వాతంత్రాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్ బలూచ్ కోరారు. పాకిస్తానీ పాలకులు తమ ప్రజలపై సాగిస్తున్న అణచివేతను ఆయన తీవ్రంగా ఖండించి బలూచిస్తాన్లో 6 కోట్ల మంది ప్రజలు ప్రతి సంవత్సరం 11వ తేదీన తమ జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారని, దీన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని అన్నారు. 2026 ట్రైబ్యునల్ సంస్కరణ బిల్లును, కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. విద్యార్థుల నిరసనపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. చంద్రుడికి సంబంధించిన పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని నాసా ఇస్రోని ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో రైతు సేవలో సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం గురించి సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సాయికుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త

0: अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
1: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
0: प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
2: శ్రోతలకు నమస్కారం. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం రైతులకు అందిస్తున్న సేవలు. ఈనాటి ప్రాయోజిత కార్యక్రమంలో రైతుల అభివృద్ధికి నాణ్యమైన విత్తనం, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల పొలాలకు చేరవేయడంలో రైతు విజ్ఞాన కేంద్రాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈరోజు మనతో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సేవలు, మరిపల్లిలో కేటాయించిన 40 ఎకరాల భూమి, అలాగే నాబార్డ్ సహకారంతో ప్యాక్స్ల ద్వారా చేపడుతున్న విత్తనోత్పత్తి కార్యక్రమం గురించి మాట్లాడేందుకు వ్యవసాయ నిపుణులున్నారు. కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ సాయి కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్,
3: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ సాయి కుమార్. నేను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను.
2: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు వల్ల సిరిసిల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరుతుందంటారు?
3: సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం రైతులకు అందిస్తున్న సేవల గురించి ముందుగా, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు వల్ల సిరిసిల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉంది? తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం రైతులకు శాస్త్రీయ వ్యవసాయ విజ్ఞానాన్ని మరింత చేరువ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ముఖ్యమైన రైతు కేంద్రం. రైతులు ఎదుర్కొంటున్నటువంటి పంట సమస్యలపైన దాని గురించి శాస్త్రీయ పరిష్కారాలు అందించడం, ఆధునిక వ్యవసాయ సాంకేతికతను పరిచయం చేయడం, అదేవిధంగా శిక్షణలు నిర్వహించడం, క్షేత్రస్థాయి ప్రదర్శనలు చేపట్టడం వంటి కార్యక్రమాలను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ సమస్యలపై నిపుణులను సంప్రదించడానికి ఇదొక సాంకేతిక వేదికగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ద్వారా యువతకు, ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యువతకు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా డ్రోన్ టెక్నాలజీ పైన, అదేవిధంగా పుట్టగొడుగుల పెంపకం, వర్మి కాంపోస్ట్, జీవన రసాయన ఎరువుల తయారీపైన వీరికి యువతకు శిక్షణ అందించి వారి యొక్క నైపుణ్యాలను పెంపొందించి వాళ్లను గ్రామాల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కూడా ఇందులో ఒక భాగం. అంతేకాకుండా రైతు సోదరులకు ఎప్పటికప్పుడు శాస్త్రీయ సలహాలను అందించడం కూడా దీని యొక్క ప్రధాన ఉద్దేశం.
2: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోసం మర్రిపల్లిలో 40 ఎకరాల భూమి కేటాయించబడింది. ఈ భూమిని రైతుల కోసం ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? అదేవిధంగా వారు ఆ భూమిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చంటారు?
3: దీనికోసం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మర్రిపల్లి అనే గ్రామంలో 40 ఎకరాలను టీఆర్వికే కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే క్షేత్ర ప్రదర్శనలు, అదేవిధంగా కొత్త పంట రకాలు, ఆధునిక సాగు పద్ధతులు, విత్తనోత్పత్తి, సమగ్ర పురుగు యజమాన్యం, పోషక యజమాన్యం, నీటి నిర్వహణ, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వంటి అంశాలను ఈ మా వ్యవసాయ క్షేత్రంలో ప్రదర్శించబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ రైతులు కేవలం తరగతి గదిలో వినే అంశాలనే కాకుండా చూసి నేర్చుకొని తమ పొలాల్లో ఆచరించేలా మా వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇందులో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వ్యవసాయ క్షేత్రంలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన పంటలైనటువంటి వరి, పత్తి, మొక్కజొన్న, కంది, అదేవిధంగా నువ్వులు, ఈ పంటల విత్తనోత్పత్తిని కూడా ఈ మా వ్యవసాయ క్షేత్రంలో చేపట్టడం జరుగుతుంది. సో దీనివల్ల అక్కడున్నటువంటి సిరిసిల్ల జిల్లా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే కాకుండా వారికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శనల ద్వారా ఇప్పించడం అనేదే మా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశాలు.
2: మీరు నాబార్డ్ సహకారంతో ప్యాక్స్ల ద్వారా విత్తనోత్పత్తికి ప్రాజెక్ట్ కూడా చేపడుతున్నారని చెప్పారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి? అదేవిధంగా వీటి యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి?
3: అదేవిధంగా నాబార్డ్ సహకారంతో ప్రాథమిక అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా విత్తనోత్పత్తి ప్రాజెక్టును కూడా చేపడతా ఉన్నాం. సో దీని యొక్క ఉద్దేశాలు ముఖ్యంగా నాబార్డ్ సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాథమిక సహాయ సహకార సంఘాల ద్వారా విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా 3 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పైలట్ ప్రాజెక్ట్ కింద

0: కోవడం జరిగింది. ఒకటి విమలవాడ, రెండు గంభీరావుపేట్, మూడు చెందుర్తి. ఈ మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలనేది ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి నాణ్యమైన బ్రీడర్ సీడ్ను రైతులకు అందించి ప్రాథమిక కోఆపరేటివ్ సొసైటీస్ వారికి అవసరమైన శిక్షణ అందించి నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిలో ఎటువంటి మెలకలు నేర్చుకోవాలి, వాటి ద్వారా నాణ్యమైన విత్తనాన్ని సృష్టించాలి అనే పద్ధతులపైన కూడా వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. సో దీని ద్వారా గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నాణ్యమైన విత్తనాలు అందడానికి ఆస్కారం ఉంటుంది. దీని ద్వారా ప్రాథమిక కోఆపరేటివ్ సొసైటీస్ బలోపేతమే కావడం కాకుండా గ్రామాల్లో విత్తన స్వయం సమృద్ధి సాధించడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టు నాబార్డ్ వారి సహకారంతో పైలట్ ప్రాజెక్టు కింద మూడు ప్యాక్స్ను ఎన్నుకొని వారికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తూ నాణ్యమైన విత్తనోత్పత్తి చేయడమే దాని యొక్క ప్రధాన లక్ష్యం.
1: విత్తనోత్పత్తి వల్ల రైతులకు చేకూరే ప్రయోజనం ఏ విధంగా ఉంది?
0: ఈ విత్తనోత్పత్తి వల్ల రైతులు కేవలం విత్తనాలు కొనుగోలు చేసే వినియోగదారులుగా కాకుండా నాణ్యమైన విత్తనోత్పత్తి చేసే రైతులుగా ఎదగడమే దీని యొక్క ఉద్దేశం. విత్తనోత్పత్తిలో నాణ్యతకు ప్రాధాన్యత ఉంటుంది. సరైన విత్తన మూలం, పంట నిర్వహణ, స్వచ్ఛత, క్షేత్ర పరిశీలన, కోతానంతర నిర్వహణ వంటి అంశాలను రైతులు ఈ విత్తనోత్పత్తి ఈ కార్యక్రమంలో నేర్చుకుంటారు. నాణ్యమైన విత్తనోత్పత్తి స్థానికంగా విత్తనాల లభ్యత పెరగడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే రైతులు వారి స్థాయిలో నాణ్యమైన విత్తనాలు తయారు చేయడం వల్ల ఏదైతే రైతు సోదరులు మనకు సాధారణంగా అమ్ముకునే పంట రకాలతో పోలిస్తే సీడ్ ప్రొడక్షన్ చేయడం ద్వారా వచ్చినటువంటి సీడ్కు నాణ్యమైన ధర అదేవిధంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి మరింత ఆదాయం చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. రైతు స్థాయిలో ఈ విత్తనోత్పత్తి చేయడం వల్ల గ్రామాలు విత్తన స్వయం సమృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు అంటే నాణ్యమైన విత్తనం మన మంచి పంటకు మొదటి మెట్టు.
1: మీరు నేచురల్ ఫార్మింగ్కు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నారని చెప్పారు, దాని గురించి వివరంగా రైతు సోదరులకు తెలియజేయండి.
0: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిరిసిల్ల ప్రకృతి వ్యవసాయంకి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంది. మనందరికీ తెలుసు, ప్రకృతి వ్యవసాయం అనేది నేల ఆరోగ్యం, జీవ వైవిధ్యం, అదేవిధంగా స్థానిక వనరుల సమర్థ వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చే వ్యవసాయ విధానం. ముఖ్యంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లాలోని రైతులకు ప్రకృతి వ్యవసాయం పైన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయ సూత్రాలు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కషాయాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి పద్ధతులు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించడం, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్, దాదాపుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 200 మంది సిఆర్పీలకు ప్రతి వారానికి ఒక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం, అదేవిధంగా రైతులకు ఈ ప్రకృతి వ్యవసాయం పైన ప్రదర్శనల క్షేత్రాలను ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం అంటే స్థానికంగా లభించే వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, నేల యొక్క జీవన సారం పెంపొందించడం, వ్యవసాయంలో అనవసరమైన ఖర్చులను తగ్గించే అవకాశాలను పరిగణలోకి తీసుకోవడం వంటి అంశాలను ప్రకృతి వ్యవసాయంలో అతి ముఖ్యమైనవి. అయితే ప్రతి పంట, ప్రతి నేల, ప్రతి ప్రాంతానికి ఒకే విధానం సరిపోదు. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ మార్గదర్శకంతో రైతుల పద్ధతులను అవలంబించడం ముఖ్యం. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అనేది మన నేల ఆరోగ్యం, జీవ వైవిధ్యం, అదేవిధంగా మనకు స్థానికంగా లభించే వనరులను వినియోగించుకోవడమే ప్రకృతి వ్యవసాయం. రైతులు వారి స్థాయిలో ఉన్నటువంటి వనరులను ఏమేమి ఉన్నాయో పరిశీలించి స్థానికంగా అందుబాటులో ఉన్న పదార్థాలను సమర్థంగా ఉపయోగించుకునే పద్ధతులను నేర్చుకోవచ్చు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో సరైన శిక్షణ, పంట పరిశీలన మరియు శాస్త్రీయ అవగాహన అవసరం. ముఖ్యంగా రైతులు ఒక్కసారి మొత్తం సాగు విధానాన్ని మార్చకుండా శిక్షణ పొందుతూ క్షేత్రస్థాయి అనుభవంతో తమ పరిస్థితులకు అనుకూలమైన పద్ధతులను దశల వారీగా అవలంబించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఈ రసాయనిక వ్యవసాయంలో చాలా నష్టాలు ఉండడం జరిగింది. అందులో ఇప్పటికే వాతావరణ కాలుష్యం, నేల కాలుష్యం

విషయం. అదేవిధంగా అనవసర పెట్టుబడి ఖర్చులు అధికంగా ఉండడం వల్ల రైతులు తప్పనిసరిగా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో మనకు నాణ్యమైన ఆరోగ్యకరమైన పంట రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రకృతి వ్యవసాయంలో మనము నేల ఆరోగ్యాన్ని పెంపొందించినప్పుడు సేంద్రీయ కార్బనం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సేంద్రీయ కార్బనం మనకు పెరిగినప్పుడు ఆరోగ్యకరమైనటువంటి నేల తయారై ఆరోగ్యకరమైన నేల ఆరోగ్యకరమైనటువంటి పంటను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆరోగ్యకరమైన పంట మన ఆరోగ్యకరమైన జీవితానికి నాంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం వైపు రైతు సోదరులు ఆసక్తి చూపాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం.

మా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం రాజన్న సిరిసిల్లలో రావేపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందుగా రావేపు అంటే రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం. ఇందులో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వివిధ కళాశాలలో చదువుతున్నటువంటి ఫైనల్ ఇయర్ విద్యార్థులు వారి కోర్సులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తరగతి గదిలో నేర్చుకున్న జ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో రైతుల మధ్య క్షేత్రస్థాయిలో వారి అనుభవం తెలుసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కళాశాల జిల్లెల, అదేవిధంగా వ్యవసాయ కళాశాల పులాస నుంచి విద్యార్థులు మూడు మండలాల్లో వారు పర్యటిస్తూ ఉన్నారు. కోనరావుపేట మండల్, అదేవిధంగా చెందుర్తి, బోయిన్పల్లి మండల్లో విద్యార్థులు సుమారుగా 53 మంది విద్యార్థులు ఈ గ్రామాల్లో పర్యటన కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా వారు గ్రామాల్లో తిరుగుతూ వ్యవసాయ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా వారు రైతు సమస్యలను తెలుసుకోవడం, పంటల సాగు విధానాలను గమనించడం, రైతులతో పరస్పర చర్చలు జరపడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో రావేప్ ద్వారా విద్యార్థులకు ఇది రెండు ప్రయోజనం కలిగించే కార్యక్రమం. విద్యార్థులకు గ్రామీణ వ్యవసాయం గురించి ప్రత్యక్ష అనుభవం రావడం, ఏదైతే వారు కళాశాలలో చదివినటువంటి వాస్తవ పరిస్థితులలో గ్రామీణ పరిస్థితికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుంటారు. అదే సమయంలో వారు రైతులతో నేరుగా మాట్లాడడం ద్వారా రైతు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను నేరుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రైతులతో మమేకమై అక్కడ ఉన్నటువంటి పంటల సరళిని గమనించడం, పంటల్లో ఎటువంటి పురుగులు గాని తెగుళ్లు పోషక లోపాల సమస్యలను తెలుసుకోవడం, వాటికి సలహాలు సూచనలు అందించడం, అదేవిధంగా రైతులకు ఈ యువ వ్యవసాయ విద్యార్థులతో చర్చ ద్వారా కొత్త సాంకేతిక అంశాలను వారు నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పంట నిర్వహణ పద్ధతులు, వ్యవసాయ సంబంధిత సమాచారంపై రైతులకు అవగాహన కల్పించడం కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల ఈ రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం అనేది తరగతి గది నుంచి క్షేత్రానికి, క్షేత్రం నుంచి తిరిగి విజ్ఞానానికి తీసుకువెళ్లే మంచి అనుభవాత్మక కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు విద్యార్థులు వివిధ రకాల అంశాలపై రైతు సోదరులకు అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఎలినేనో పరిస్థితుల దృష్ట్యా ఏ రకాల పంటలను వేసుకున్నట్లయితే ఈ వర్షాభావ పరిస్థితుల నుంచి మనం గట్టెక్కచ్చనే అంశాలపైన గత 2 నెలల నుంచి కూడా రైతులకు

0: అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నీరు తక్కువగా అవసరమయ్యే పంటలు, మొక్కజొన్న, కంది, అదేవిధంగా నువ్వులు, ఇటువంటి పంటలపైన ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తత చేస్తూ వారికి చేదోడు వాదోడుగా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ విద్యార్థులు ఉండడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర ప్రధాన లక్ష్యం రైతు కేంద్రంగా వ్యవసాయ అభివృద్ధి. ఒకవైపు నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి ద్వారా ఉత్పాదకత మరియు ఆదాయ అవకాశాలను పెంపొందించడం, మరోవైపు ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం, సహజ వనరుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా వ్యవసాయ విద్యార్థులు రావేప్ అనే ప్రోగ్రాం ద్వారా వ్యవసాయ విద్యార్థులను గ్రామీణ వ్యవసాయ వాస్తవాలను తెలుసుకోవడం. స్థూలంగా మన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం చూసినప్పుడు రైతు, అదేవిధంగా శాస్త్రవేత్త, విద్యార్థులు, సహకార సంస్థలు ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడు ఒక బలమైన వ్యవస్థ ఏర్పడుతుంది.
1: చివరిగా రైతు సోదరులకు మీరిచ్చే సలహాలు సూచనలు.
0: సిరిసిల్ల రైతు సోదరులు సోదరిని మనలకు వ్యవసాయంలో అనుభవంతో పాటు శాస్త్రీయ విజ్ఞానాన్ని జోడించడం, సిరిసిల్లలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి, పంట ఎంపిక నుండి విత్తనోత్పత్తి వరకు, నేల ఆరోగ్యం నుండి పంట రక్షణ వరకు, ప్రకృతి వ్యవసాయం నుండి వ్యవసాయ అనుబంధ రంగాల వరకు అవసరమైన సాంకేతికత మార్గదర్శకత్వాన్ని ఈ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం నుండి పొందవచ్చు. అదేవిధంగా నాబార్డు వారి సహకారంతో చేపడుతున్నటువంటి సీడ్ ప్రొడక్షన్ ప్రాజెక్టులో భాగంగా రైతులు పాల్గొని నాణ్యమైన విత్తనోత్పత్తిని సహకరించాలి. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న రైతులు శిక్షణ పొందుతూ తమ ప్రాంతానికి మరియు పంటకు అనుకూలమైన పద్ధతులను శాస్త్రీయ మార్గదర్శకత్వంలో అవలంబించాలి. అలాగే సిరిసిల్లలో రావేప్ కార్యక్రమాల ద్వారా పనిచేస్తున్న వ్యవసాయ విద్యార్థులకు, రైతులకు తమ అనుభవాలను పంచుకోవాలి. రైతు అనుభవం, విద్యార్థుల విజ్ఞానం, శాస్త్రవేత్తల సాంకేతికత ఇవన్నీ కలిసినప్పుడే వ్యవసాయం మరింత బలపడుతుంది. మన లక్ష్యం ఒకటే, రైతు ఆదాయం పెరగాలి, నేల ఆరోగ్యం కాపాడాలి, నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి రావాలి, యువత వ్యవసాయంలో అనుసంధానం కావాలి, సిరిసిల్ల జిల్లాలో స్థిరమైన లాభదాయకమైన వ్యవసాయ అభివృద్ధి చెందాలి. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిరిసిల్ల ఆధ్వర్యంలో జిల్లాలో ప్రతి వారం ఒక క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో వివిధ రకాల పంటల్లో వచ్చే సమస్యలపైన ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల బృందం పర్యటించి వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 245,000 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 175,000 ఎకరాలు సాగు చేయడం జరిగింది. అందులో ప్రధాన పంటలైనటువంటి వరి, ప్రత్తి, మొక్కజొన్న, అదేవిధంగా కంది, ఈ పంటలను ప్రధాన పంటలుగా జిల్లాలో సాగు చేయడం జరుగుతుంది. మేము క్షేత్రస్థాయి పర్యటనలు చేసినప్పుడు ముఖ్యంగా వరిలో చాలా సమస్యలను చూడడం జరిగింది. అదేవిధంగా పత్తిలో, మొక్కజొన్నలో కూడా చాలా రకాలైనటువంటి సమస్యలను చూడడం జరిగింది. ఈ రైతు విజ్ఞాన కేంద్రం ద్వారా శాస్త్రవేత్తలు వారికి ఎప్పటికప్పుడు సలహాలు అందజేస్తూ వారికి వాటి నివారణ చర్యలను కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులు, వరిలో ముఖ్యంగా సల్ఫైడ్ దుష్ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంది, సో దానికి పొలంలో ఎప్పటికైనా నీరు నిలవకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు నీరు తీసివేసినట్లయితే మొక్క వేరుకు గాలి తగిలి గాలి ప్రసరణ పెరగడం వల్ల మొక్క పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ప్రత్తిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు పడిన వర్షాల వల్ల ప్రత్తి అక్కడక్కడ వడలు తెగులు గమనించడం జరిగింది. సో దాని నివారణకు గాను 3 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ 1 లీటర్ నీటికి కలిపి వేళ్ల దగ్గర మనం పిచికారి చేసుకున్నట్లయితే దానిని కూడా నివారించవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్నలో జిల్లాలో అక్కడక్కడ భాస్వరం లోపం గమనించడం జరిగింది. భాస్వర లోపం మొక్కజొన్నలో ఉన్నప్పుడు ఆకులు ఊదా రంగులోకి మారడం జరుగుతుంది. సో దాని నివారణకు గాను 3019 5 గ్రాములు/లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా రైతు సోదరులకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం డయాగ్నోస్టిక్ విజిట్స్ ద్వారా రైతులను ఎప్పటికప్పుడు చైతన్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎలినినో పరిస్థితుల వల్ల రైతులకు ఆరుతడి పంటలపైన అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రైతులు ఒక వరినే కాకుండా మిగతా పంటలైనటువంటి మొక్కజొన్న, అదేవిధంగా కంది, పప్పు ధాన్యాలైనటువంటి పెసర, మినుము, ఈ పంటల వైపు వారు మళ్ళాలని మేము అనేక కార్యక్రమాలు

0: వాళ్లను నిర్వహించడం జరిగింది. ఎందుకు అంటే ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మనకు రిజర్వాయర్స్లో కానీ అదేవిధంగా భూగర్భ జలాలు తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు పూర్తిగా వరిపైన ఆధారపడకుండా ఈ ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్న కానీ నువ్వులు కానీ కందులు వీటి వైపు వెళ్లాల్సిందిగా ఎప్పటికప్పుడు వారికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. మొత్తంగా ఈ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం అందిస్తున్నటువంటి సేవలను రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన ఆకాశవాణి ద్వారా కోరుతా ఉన్నాం. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం రైతులకు అదేవిధంగా శాస్త్రవేత్తలకు ఒక వారధిగా పనిచేయడం జరుగుతుంది. సిరిసిల్ల జిల్లాలోని రైతు సోదరులు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం అందిస్తున్నటువంటి శాస్త్రీయ సలహాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని అవలంబించినట్లయితే మన రైతు స్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సేవలను మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ వ్యవసాయ రంగంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సుస్థిర వ్యవసాయాన్ని సాధించాలి అంటే పంటల వైవిధ్యకరణ వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మళ్ళీ వరి పండించకుండా ఈ పంటల వైవిధ్యాన్ని పెంపొందించినట్లయితే మన వ్యవసాయం ఎప్పటికీ కూడా సుస్థిర వ్యవసాయ విధానాలను పాటించడం ద్వారా మన నేల ఆరోగ్యంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులు ప్రకృతి వ్యవసాయం అదేవిధంగా సుస్థిర వ్యవసాయం పాటిస్తూ పంటల వైవిధ్యకరణాన్ని పాటించినట్లయితే మనం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవల ద్వారా రైతు సోదరులు ఎప్పటికప్పుడు కొత్త పరిజ్ఞానాన్ని తెలుసుకొని ఈ సహజ వ్యవసాయం వైపు అదేవిధంగా పంటల వైవిధ్యకరణ వైపు అడుగులు వేయాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రైతు సోదరులకు, రైతు సోదరీమణులకు, మన ఆకాశవాణి శ్రోతలకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం.
1: ఇంతవరకు సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం రైతులకు అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. पहली वाली बात कहां,
3: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: किसान वाणी ప్రాయోజిత కార్యక్రమం మీరింతవరకు విన్నారు. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే
6: ఆకాశవాణి చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూతి గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథులు. శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌలి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు, విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
7: భారతీయ సంస్కృతి ఒక సుందర వస్త్రమైతే చేనేత మగ్గం దాని సృష్టికర్త, పట్టునూలుపోగు దాని జీవన రేఖ. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ రెండు రంగాలు కేవలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాదు, మన దేశ కళాత్మక వైభవానికి నిలువెత్తు నిదర్శనమని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మారుతున్న ఆధునిక కాలంలోనూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ లక్షల మందికి జీవనోపాధిని కల్పిస్తున్న చేనేత పట్టు పరిశ్రమ రంగాల ప్రాముఖ్యత అపారం. సూత్ర మణో గణా ఇవ అన్నట్లు ఒకే తాడులో మణులన్నీ కలిసి హారంగా మారినట్లే ప్రకృతి అందించిన పట్టు మగ్గంపై నేతన్న నైపుణ్యం ఏకమై అద్భుతమైన భారతీయ వస్త్ర వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్నాయి. పట్టుదారం చేనేత కార్మికుడి చేతి హస్తకళతో ముడిపడి దేశ ఆర్థిక రథచక్రాన్ని విజయవంతంగా నడిపిస్తోంది. కేంద్ర మరియు ఆంధ్ర

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వినూత్న సంక్షేమ పథకాలు, అంతర్జాతీయ మార్కెటింగ్ విధానాల వల్ల ఈ సంప్రదాయ బంధం నేడు సరికొత్త డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టి ప్రపంచ వేదికపై విజయకేతనాన్ని ఎగురవేస్తోంది. భారతదేశంలో వస్త్ర సంస్కృతికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు, అదొక జీవన విధానం, ఒక కళారూపం. ప్రతి నూలుపోగు వెనక ఒక నేతన్న శ్రమ, సృజనాత్మకత దాగి ఉంటాయి. అటువంటి చేనేత రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటు గురించి శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు గారు ఆకాశవాణితో మాట్లాడారు.
1: అందరికీ నమస్కారం అండి. చేనేత మరియు జౌళి శాఖ శ్రీకాకుళం వారి యొక్క వివరములు. జిల్లాలోని చేనేత సహకార సంఘంలో 36 కలవు. అందులో 20 చేనేత సహకార సంఘములు ప్రస్తుతము పనిచేస్తున్నాయి. ఈ చేనేత సహకార సంఘంలోను మరియు బయట నేసుకున్న కార్మికులు మొత్తము మా జిల్లాలో 3000 మంది వరకు కలరు. అదేవిధంగా మన చేనేత సహకార సంఘంలోను మరియు బయట ఉన్న చేనేత కార్మికులకు ముద్ర రుణములు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అందజేయబడతాయి. దీనిలో భాగంగా చేనేత కార్మికులకు 50,000 నుండి 2,00,000 వరకు రుణమును అందజేయబడతాయి. అందులో భాగంగా 25,000 వరకు చేనేత కార్మికులు సబ్సిడీ పొందగలరు, అంటే 20% వరకు వాళ్ళు లబ్ధి పొందుతారు. అదే విధంగా 2025-26 సంవత్సరంలో చేనేత కార్మికులు 186 మందికి 2,08,45,000 రూపాయలను ముద్ర రుణములు అందజేయబడ్డాయి. అది కాకుండా 26-27 సంవత్సరంలో 17 మందికి 22,50,000 రూపాయలను ముద్ర రుణములు అందజేయబడ్డాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుండి 3 చేనేత క్లస్టర్లు మంజూరు చేయబడ్డాయి. అవి ఎక్కడంటే పొందూరులోను మరియు తోలాపి విలేజ్ లో. ఈ 3 చేనేత కార్మిక క్లస్టర్లలో సుమారు 700 వరకు కార్మికులు ఉంటారు. ఈ కార్మికులకు ఈ క్లస్టర్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడము, పనిముట్లను అందజేయడము మరియు ఎక్స్పోజర్ విజిట్, అంటే దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ టెక్నాలజీ ఏ విధంగా ఉందో చూపించి వీరు అడాప్ట్ చేసుకునే విధంగా వాళ్ళకి బయట స్టేట్ లకు కానీ ఎక్కడికైనా తీసుకెళ్లడం జరుగుతుంది. సమర్థ స్కీమ్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది. దేనికోసం అంటే వీవర్స్ లో ఉన్న స్కిల్ ని అప్గ్రేడ్ చేయడం కోసమే. దీనిలో భాగంగా మేము 20 మంది చేనేత కార్మికులకు ఈ సమర్థ స్కీమ్ ద్వారా డిజైన్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు 30 డేస్ ట్రైనింగ్ పొందుతారు. 30 డేస్ ట్రైనింగ్ లో భాగంగా ప్రతిరోజు వాళ్ళకి 300 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తదనంతరము వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఆ డిజైన్ మీద ఒక సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. అదే విధంగా మా స్టేట్ గవర్నమెంట్ నుండి వీవర్స్ కు 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ కరెంటు కూడా అమలు జరుగుతున్నది. ఇందులో భాగంగా సుమారు 1300 వరకు చేనేత కార్మికులు ఈ 200 యూనిట్లను పొందుతున్నారు. అదే విధంగా మా శ్రీకాకుళం జిల్లాలో పొందూరు ఖద్దరికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఈ సంవత్సరంలోనే వచ్చింది. అది కాకుండా మా శ్రీకాకుళం జిల్లాలో నటరాజ అనే వ్యక్తికి నేషనల్ లెవెల్లో బెస్ట్ వీవర్ అవార్డు కూడా ఈ సంవత్సరమే వచ్చింది. ఈయనకి ఆగస్ట్ లో జరిగే నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా మన గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆయన అవార్డు కూడా తీసుకుంటారు. నమస్కారం అండి.
0: పట్టు చేనేత పరిశ్రమల మధ్య ఉన్న సంబంధం విడదీయరానిది. ఒక రంగం ముడిసరుకును అందిస్తే మరొక రంగం దానికి అద్భుతమైన కళారూపాన్ని ఇస్తుంది. పట్టుపురుగు పెంపకం, చేనేత మగ్గం కలిసి పనిచేసినప్పుడే అద్భుతమైన వస్త్ర వైభవం సాధ్యమవుతుంది. ఈ పరస్పర ఆధారిత బంధం కేవలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా భారతీయ వస్త్ర ప్రపంచాన్ని అంతర్జాతీయ వేదికపై అగ్రస్థానంలో నిలుపుతోంది. పట్టు పరిశ్రమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత గురించి విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
2: విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాల రైతులకు పట్టు పరిశ్రమ శాఖ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే పథకం మరియు రాయితీ వివరాలు. సిల్క్ సమగ్ర 2 పథకం. ఈ పథకం ద్వారా పట్టు రైతులకు కేంద్ర వాటాగా 50% నిధులు, రాష్ట్ర వాటాగా 25% నిధులు మరియు రైతు వాటాగా 25% నిధులుగా ఉంటుంది. దీనిలో మొదటిది కిసాన్ నర్సరీలు. ఈ నర్సరీలు యూనిట్ ధర 150,000 రూపాయలుగా ఉంటుంది. దీనిలో సాధారణ రైతులకు 75% రాయితీతో 112,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన్ గిరిజన రైతులైతే 90

0: ఖాతా నిధులతో 135,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను రైతులు ఒక ఎకరం విస్తీర్ణంలో సుమారుగా 160,000 మొక్కలను నాటవలసి ఉంటుంది. దీన్ని తిరిగి మళ్ళా రైతులకు 130,000 మొక్కలు సరఫరా చేసినట్లయితే ఈ పథకం వర్తిస్తుంది. రెండోది, రైతులు మల్బరీ మొక్కలు నాటుకోవడానికి గాను యూనిట్ ధరగా 45,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అదే సాధారణ రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాయితీ 75% 33,750 రూపాయలు, హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 40,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మూడవది, పట్టుపురుగుల పెంపకానికి సంబంధించి నిర్మాణానికి గాను షెడ్లు నిర్మాణానికి కొలతలు పొడవు 50 అడుగులు పొడవు, 20 అడుగులు వెడల్పు, 13 అడుగులు ఎత్తు ఉండే షెడ్ నిర్మించాలి. పైకప్పు సిమెంట్ రేకులతో నిర్మాణం జరగాలి. దీనికి గాను యూనిట్ ధర 4,50,000 రూపాయలు, సాధారణ రైతులకు 75% రాయితీతో 3,37,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 4,05,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే టైప్ 2 షెడ్ ఉంది. దీనికి గాను కొలతలు 35 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు అండ్ 13 అడుగుల ఎత్తు గోడలతో సిమెంట్ రేకులతో నిర్మించవలసి ఉంటుంది. దీని యూనిట్ ధర 3,25,000 రూపాయలు, సాధారణ రైతులకైతే 75% రాయితీతో 2,43,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 2,92,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఐదవది, పట్టుపురుగుల పెంపకానికి కావలసిన పరికరాల కొనుగోలు నిమిత్తం టైప్ 1 షెడ్ అయితే యూనిట్ ధరగా 75,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. సాధారణ రైతులకు 75% రాయితీతో 56,250 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన గిరిజన రైతులైతే 90% రాయితీతో 67,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే టైప్ 2 షెడ్ నిర్మాణం జరిగినట్లయితే యూనిట్ ధరగా 50,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. దీనికి సాధారణ రైతులకు 75% రాయితీతో 37,500 మరియు హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 45,000 రూపాయలు అందించడం జరుగుతుంది. యంత్ర పరికరాల కొనుగోలు నిమిత్తము అనగా పవర్ టిల్లర్స్ కానీ, వీడర్స్ కానీ, బ్రష్ కట్టర్స్ కానీ, పవర్ స్ప్రేయర్స్ కానీ, కట్టింగ్ సికేచర్స్ కానీ, ఇలాంటి పరికరాల కొనుగోలు నిమిత్తం యూనిట్ ధరగా 100,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అదే సాధారణ రైతులకు 50% రాయితీతో 50,000 రూపాయలు గాను, హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 90,000 రూపాయల దాకా ఇవ్వడం జరుగుతుంది. చివరిగా, రోగ నిరోధక మందులు కొనుగోలు చేయడానికి లేదా డిసిన్ఫెక్టెంట్స్ కొనుగోలు చేయడానికి గాను యూనిట్ ధరగా 5,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. దీనిలో సాధారణ రైతులకు 75% రాయితీతో 3,750 రూపాయలు, అదే హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 4,500 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది. పట్టు పరిశ్రమ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే జిల్లా పట్టు పరిశ్రమ అధికారి వారిని సంప్రదించగలరు.
1: పట్టు పరిశ్రమ వ్యవసాయ ఆధారిత రంగం. మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల్ని సాకడం, వాటి నుండి గూళ్లు సేకరించి పట్టు నూలును తీయడం వరకు అంతా పట్టు పరిశ్రమ పరిధిలోకే వస్తుంది. ఇలా తయారైన ముడి పట్టు నూలుకు రంగులు అద్ది మగ్గంపై పెట్టి చేనేత కార్మికుడు తన నైపుణ్యంతో ఒక అద్భుతమైన చీరగా మారుస్తాడు. పట్టు నూలుకు ఉన్న సహజమైన మెరుపు, చేనేత కార్మికుడి మగ్గంపై ఉన్న జరీ డిజైన్లు కలిసినప్పుడు అద్భుతమైన వస్త్రాలు జన్మిస్తాయి. పట్టు రైతు పండించే పంటకు చేనేత కార్మికుడే ప్రధాన కొనుగోలుదారుడు. చేనేత రంగానికి డిమాండ్ పెరిగితే పట్టు రైతుకు మంచి ధర లభిస్తుంది. ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలోనే సంపద సృష్టి జరిగి నగదు చలామణి పెరుగుతుంది. పట్టు నూలు మరియు చేనేతకు వాడే రంగులు ప్రకృతి నుంచి సేకరించినవి కావడం వల్ల ఇవి పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. ఈ రంగాల వలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి, ముఖ్యంగా గ్రామీణ యువతకు, మహిళలకు స్థానికంగానే ఉపాధి కల్పించే అవకాశం ఉంటోంది. పట్టు పురుగుల పెంపకంలోనూ చేనేత రంగంలోనూ నేడు దాదాపు 60% పైగా పనులు మహిళలే నిర్వహిస్తున్నారు. ఇంటి పనులు చక్కబెట్టుకుంటూనే వారు ఈ పనుల ద్వారా నెలకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇది గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారి ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతోంది. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్ రంగం. చేనేత, పట్టు రంగాలు కేవలం

0: వ్యర్థాల తయారీకే పరిమితం కాలేదు. వీటి వెనుక ఎన్నో సామాజిక పర్యావరణ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. సొంతంగా మగ్గం కలిగి ఉండి జీవనోపాధి పొందుతున్న అర్హులైన చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఏటా ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా వారు మగ్గాల మరమ్మతులు, ముడిసరుకు కొనుగోలు సులభంగా చేసుకోగలుగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంస్థను కూడా ఆధునీకరించి కంప్యూటరైజ్డ్ బిల్లింగ్, ఆన్లైన్ పేమెంట్లు మరియు ప్రముఖ ఈ కామర్స్ వేదికల ద్వారా నేతన్నల ఉత్పత్తులను నేరుగా ప్రపంచ మార్కెట్లకు అనుసంధానించడం జరిగింది. ఇక పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన రేరింగ్ షెడ్ల నిర్మాణానికి, మల్బరీ తోటల్లో బిందు సేద్యం ఏర్పాటుకు, నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తికి కూడా ప్రభుత్వం విరివిగా సబ్సిడీలను ఇస్తోంది. ఈ సంస్కరణల వల్ల మన చేనేత వస్త్రాలు అమెరికా, యూరోప్ వంటి అంతర్జాతీయ మార్కెట్ల వరకు చేరుకుని అక్కడ ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల ట్రెండ్స్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ చేనేత రంగం డిజిటల్ రూపాంతరం చెందుతున్న విధానాన్ని అంతర్జాతీయ బిజినెస్ జర్నల్స్ ప్రత్యేక కథనాలలో నేడు ప్రస్తావిస్తున్నాయి. చేనేత పట్టు పరిశ్రమలు భారతదేశపు గత వైభవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు మాత్రమే కాదు, నేటి స్వావలంబనకు, రేపటి ఉజ్వల భవిష్యత్తుకు ప్రత్యక్ష ఉదాహరణలుగా పేరు తెచ్చుకుంటున్నాయి. సృజనాత్మకత, కళాత్మకత కలిసిన సమ్మోహన ప్రతిభ మన నేతన్నల సొంతం. నాడు అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత చీరలు నేసి మానవాళికి నాగరికత నేర్పిన ఘనత మనది. ఇప్పుడు ఆ ప్రతిభకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మన చేనేత పట్టు పరిశ్రమల ఖ్యాతి దిగంతాలకు వ్యాపింపచేస్తూ భారత ప్రగతికి ముఖ్య చోదక శక్తిగా నిలుస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు, విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

100.1 MHz పై కిన్నెర లహరి మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమం. ముందుగా అడవి చుక్క చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్రాలపించిన పాటను వినిపించమని కోరుతున్నారు. వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనె రవి, అరుణా, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇంకా వేరే మిత్ర బృందం కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ రామవరం నుండి గౌడ సంపద్ తండా సతీష్, కాసిన సాంబయ్య, కల్లెం మల్లేష్ గౌడ్ ఇంకా వీరి మిత్ర బృందం కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట బతుకమ్మ చిత్రం కోసం గాయత్రి ఆలపించిన పాట.

మీరు వింటున్న పాట మిస్ అమ్మ చిత్రంలోనిది. ఏఎం రాజా పిలీలా అలపించిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి కన్నపాసి, చిన్నపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత.

కిన్నెలహరి మీరుకున్న చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఇదే ప్రసారంలో 8:30 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంలో సమయం 8:15 కావస్తుంది. ప్రకటించిన అంశం మరికాసేపట్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం ఉండేది.

కిన్నెల హరి మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమం. మీరు వినబోతున్న పాట అడవి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్నాం నిజామాబాద్ జిల్లా సరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ, హనుమండ్లు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీశాంత్ చారి ఇంకా వీరి మిత్రబృందం కోరుతున్నారు.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701585.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.
2: కిన్నెలహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. భద్రాద్రి కొత్తగూడెం సైనిక్పురి కాలనీ నుండి మోకళ్ళ శేఖర్, సుమ జెన్నీ, బన్నీ, రాంబాబు, సునీత, బచ్చు, నర్సయ్య, శ్రీను, ప్రసాద్, మోకళ్ళ నర్సయ్య, లక్ష్మీరసమ్మ, పప్పి, కావేరి, కన్నపాసి, ఇంకా వేరే మిత్రబృందం కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట చీకటి సూర్యులు చిత్రం కోసం షేక్ ఇమామ ఆలపించిన పాట.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076.
1: మరొక నంబర్ 7989705858.

కినేర్ లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ సమయం 8:45కు వస్తున్న ముందుగా సమాచార సంధ్య అనంతరం 9 గంటలకు న్యూస్ @9 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

చిత్రగీతల కార్యక్రమం. ముందుగా వినబోతున్నారు శ్రీకృష్ణ పాండవ్యం చిత్రం కోసం జిక్కి ఆలపించిన పాట.

0: ఎందుకండి అంత దొంగతనంగా జారుకుంటున్నారు? ఎక్కడికండి?
1: అదే ఎక్కడికి లేదు, ఏవో కాగితాలు కావాల్సి వస్తే.
0: కాగితాలు వీధిలో ఉంటాయా?
1: అది కాదండి, వీధిలో ఎవరో పిల్లలు పాడుతుంటారు.

0: తప్పు తప్పు.
1: మంచి మనసులు చిత్రం కోసం గంటసల్ల జమునరాణి.

ఘంటసాల పాడిన పాట విన్నారు. చిత్రం బ్రతుకు తెరువు. ఈనాటి చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సంపన్న డాక్టర్ పి రాధాకృష్ణమూర్తి. 6:35 రైతు సమాచారం ఉంటుంది. ఇందులో గ్రో బ్యాక్ టెక్నాలజీ వివరాలు తెలుసుకోవచ్చు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:15 ఆరోగ్య కార్యక్రమంలో ఆధునిక వైద్య సేవలతో మెదడులో కణితి నివారణ మార్గాలు తెలుసుకోవచ్చు. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం. తెలుగు భాష ఔన్నత్యం గురించి కొలవెన్ను బిఎస్ వేదమిత్ర గారి కథానిక ప్రసారమవుతుంది. క్రీడాలోకం 7:45 క్రీడా సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదుట. 10:00 ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు ఆదర్శం స్వామి వివేకానంద ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:10 శాస్త్రీయ సంగీతం పండిట్ రాజన్ సాజన్ మిశ్రా గారి గాత్ర యుగలం. 12:40 కార్మికుల కార్యక్రమం. సగ్గుబియ్యం ప్రాముఖ్యత ప్రసంగం, ఇంకా జనం జనం ప్రభంజనం ప్రసంగం కూడా ప్రసారమవుతుంది. 1:20 చిత్రగీతలు. 2:30 మహిళలు మహారాణులు. 3:30 ఏక చిత్రగానం. 4:00 చిత్రగీతాలు. రేపు సాయంత్రం 6:30 చిత్రగీతాలు. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. ఇందులో పత్తిలో రసం పిలిచే పురుగులు యాజమాన్యం. 7:45 వికసిత్ భారత్. 8:00 కిండల్ హరి. 8:45 సమాచార సింధ. 9:30 చిత్రగీతాలు. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 11:02. ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 100.1 MHz పై రేపటి ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.